ప్రియమైనటువంటి మీ అందరికీ ఈ సమయంలో వందనాలు తెలియజేస్తున్నానండి. కూడి వచ్చినటువంటి అందరికి కూడా మరి ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుడి నామాన్ని మనము వాక్యం ద్వారా తెలుసుకుందాము. ఆయన యొక్క చిత్తమును, ఆయన యొక్క విలువైనటువంటి మాటలను ఈ యొక్క లేఖనముల ద్వారా పరిశీలన చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాము. గడిచినటువంటి కాలంలో మనము అనేకమైన విషయాలతో మనం దేవుని గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే మన ఇన్ఫ్లుయెన్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుని ఉన్నాము. గత వారంలో ఎలాగా మనం ప్రభావితం అవుతాము, ఎదుటి వాళ్ళు మనల్ని చూసి ఎలాగా ప్రభావం అవుతారు అనేటువంటి విషయాల గురించి మనం చూసుకుంటూ ఉన్నాము. అదే మాదిరిగానే ఈరోజు కూడా మన యొక్క ప్రవర్తనను బట్టి, మన పరిస్థితులను బట్టి, మనం చేస్తున్న ప్రతిదానిని బట్టి పరలోకమందున్న తండ్రిని కనపరచినట్లు మనుషుల ఎదుట మన యొక్క నీతిని, మన యొక్క కార్యములను జరిగించుతూ ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఈరోజు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము అని అంటే మన వలన పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మహిమపరచబడాలి. అందుకే అనేక వచనాలు మనకు చెబుతూనే ఉన్నాయి, ఇదిగో నీవు మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేసినను ప్రభు అయిన క్రీస్తు నామమున తండ్రైన దేవునికి మహిమ కలుగునట్లుగా చేయాలి మనం అందరం కూడా. ఎప్పటికప్పుడు కూడా మనం చేస్తున్న ప్రతిదాని వలన దేవునికి మహిమ వచ్చేలాగానే ఉండాలి. మరి బాధాకరమైన విషయం ఏమిటంటే మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా దేవునికి మహిమకరంగా ఉండలేకపోతుంది. దాని గురించి మనం ఈరోజు చింతించాల్సినటువంటి అవసరం ఉంది. అనేక సార్లు దేవునికి మహిమ వెళ్ళాలి అనేటువంటి దానికంటే దేవునికి అనవసరమైన తిట్లు కూడా రప్పించేటువంటి పరిస్థితి మనలో మనం చేస్తూ ఉన్నాం ఈనాడు. వాళ్ళు నమ్ముతున్నటువంటి దేవుడు వాళ్ళకు గొప్పవాడుగా ఉన్నాడు అనే మాట దానికంటే, ఆ మాట వచ్చేదానికంటే వాళ్ళే క్రైస్తవులు, వాళ్ళ దేవుడు ఏమి దేవుడు అనేటువంటి విధానంలోకి మనము దిగజార్చుతూ ఉన్నాము అనే మాట ఖచ్చితంగా మనం ఒప్పుకోవలసినటువంటి మాట. లోకంలో మనం ఎక్కడ వెళ్ళినా కూడా ఇదిగో ఇతడి వలన దేవుడు కనపరచబడుతున్నాడు అనే మాట ఎప్పుడో వెళ్ళిపోయింది మనుషుల దగ్గర నుండి. వాడి వలన దేవునికి అవమానం వస్తుంది అనేటువంటి పరిస్థితిలోకి మనము దిగజారిపోతున్నాము అనేటువంటి క్రైస్తవ్యం ఈనాడు ఉన్నాము. కాబట్టి ఈ లేఖనాలు మనకు కొద్ది వరకైనా మనకు మంచిగా ఉపయోగపడతాయని చదువుకుందాము ఒకసారి. చూడండి, మనుషులు మీ తండ్రిని మహిమపరచినట్లుగా మీ క్రియలు వారి ఎదుట కనపరచవలను అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అయితే అందులోకి వెళ్ళబోయే ముందుగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గడిచినటువంటి కాలంలో మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఇప్పుడు మనము షద్రక్ మెషక్ అబేద్నెగో అనేటువంటి వాళ్ళ ముగ్గురు గురించి మనం చదువుకొని విన్నప్పుడు వారు చేసినటువంటి పరిస్థితిని మనము చూసినప్పుడు వారు దేవుని ఎదుట ఎలాగ ఉన్నారు, వారి వలన దేవునికి ఏమైనా మహిమ వచ్చిందో ఏమో అనేటువంటి విషయాలను మనం ఒకసారి నెమరు వేసుకున్నట్లయితే, ఇదిగో రాజా నీవు చేయించినటువంటి ఈ ప్రతిమ మేము ముక్కము, ప్రతిమకు ముక్కము, మా దేవుడు ఒకవేళ మీరు మమ్మల్ని తీసుకుని వెళ్ళి అగ్నిలో పడి వేసినప్పటికీ మా దేవుడు రక్షించగలుటకు సామర్థుడే. ఒకవేళ రాజా మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినప్పటికీ కూడా మేమైతే నీవు చెప్పినట్లుగా ఆ విగ్రహానికి నమస్కారం చేయము. చూడండి, ఆ వచనాన్ని మనం నెమరు వేసుకుంటున్నప్పుడు ఆ జరిగినటువంటి ఆ సంఘటన ఎలాగా ఉన్నది అని అంటే చాలా భయంకరంగా ఉన్నది. ఇక నిన్ను చంపబోతున్నారు అనేటువంటి పరిస్థితిలో కూడా దేవునికి అవమానకరంగా చేయాలనేటువంటి ఆలోచన అక్కడ ఉన్నటువంటి ముగ్గురికి రాలేదు. ఇక చచ్చిపోతాము, మనం చాయ్ చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటే అని కూడా వాళ్ళు ఆలోచన చేయకోకుండా నేనైతే ముక్కమే ముక్కము, దేవుని నామాన్ని కనపరుస్తాం తప్ప ముక్కము అని అన్నా. అప్పుడు ఏమైనది, ఆ నెబుకద్నెజర్ రాజు వెళ్ళి ఆ ముగ్గురిని అక్కడ పడివేసినప్పుడు దేవుడు బహు గొప్పగా వారిని కాపాడుకోలేదా? ఆ ఉదాహరణ మనకి ఈరోజు ముందుకు నడిపిస్తుంది. అది మాత్రమే కాదు, వారిని చూసి అక్కడ ఉన్నటువంటి అన్య దేశ రాజులు కూడా ఏమన్నారు, ఇస్రాయేలీయుల రాజే ఇదిగో ఈ ముగ్గురు దేవుడే నిజమైనటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అని మేము నమ్ముచున్నాము అని చెప్పి అక్కడ వాళ్ళ ముగ్గురిని బట్టి దేవుని కనపరిచినటువంటి రాజులను మనం చూస్తాం. అక్కడ మనము ప్రతి విషయంలోనూ దేవునికి మహిమకరంగానే జీవించాలి అని అనుకుంటున్నప్పుడు మనలో దేవుడు చూసేది ఏమిటి అంటే విధేయత.
ఎంతగా లోపడుతున్నారు వీళ్ళు అనేటువంటి విధేయతను దేవుడు మనలో చూస్తూ ఉంటాడు. చాలామంది అనుకుంటున్నారు కానీ దేవుడు మనల్ని చూస్తాడా గమనిస్తాడని. అందుకే మనం గడిచిన కాలంలో చెప్పుకున్నాం, నీ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా వాళ్ళ మీద పడుతుంది, నీ ప్రభావం ఖచ్చితంగా వాళ్ళ మీద పడుతుంది. అది చెడుగానైనా మనకు మంచిగానైనా నీ ప్రభావం వాళ్ళకు ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. దానికి ఉదాహరణగా మనం చూసుకున్నాం దావీదు ఆ మేడ మీద అలాగా తిరుగుతూ ఉన్నప్పుడు బత్సెబ ఏం చేసింది, దిగంబరి అయి స్నానం చేస్తూ కనబడినప్పుడు ఆ పరిస్థితిని మనం ఊహించుకున్నప్పుడే అర్థమవుతుంది దావీదు ఎంతగా ప్రభావితం అయ్యాడో. నిజానికి దావీదు దేవుని యొక్క హృదయానుసారుడైనప్పటికీ కూడా చిన్న బత్సెబ వలన జరిగినటువంటి ఆ యొక్క దిగంబరత్వాన్ని చూసినప్పుడు ఆయన కూడా ఆ ప్రభావానికి లోబడిపోయాడు. ఆ పరిస్థితి అతని మీద ప్రభావం చూపించింది. ఈనాడు మనం కూడా చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే, నీవు చేస్తున్నటువంటి ప్రతి పని ప్రభావము ఎదుటివారి మీద పడుతుంది, అది మంచిది కానీ చెడుది కానీ. అందుకే మనము దేవుడు దేంతో పోల్చాడు, దేంతో పోల్చాడు దేవుడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రతి ఆ వెలుగు, అక్కడ సూర్యుడు ఆ ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు అని అంటే ఆ వెలుగు ప్రతి ఒక్కరి మీద పడుతుంది, మంచి వారి మీద పడుతుంది, చెడ్డ వారి మీద పడుతుంది. కొన్నిసార్లు ఆ వెలుగు వలన నష్టాలు కూడా వస్తాయి, కానీ ఆ వెలుగు ఉండడం వల్ల ఎంతో మందికి మంచి జరుగుతుంది, కానీ కొన్నిసార్లు నష్టాలు కూడా జరుగుతాయి. చూడండి, వెలుగు వలె మీరు ఉన్నారు అని అన్నప్పుడు మీ ప్రభావం వారికి మంచి కలిగించే దాని మాదిరిగానే ఉండాలి. ఈనాడు దాని గురించి మనం చదువుకుందాము, ముందుకు వెళ్దాము. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే చూడండి, మంచి పనులు దేవునిని మహిమపరిచే విధంగా చేయాలి అని నేర్చుకుందాము. యేసుక్రీస్తు అక్కడ ఏమని చెబుతున్నాడు, మత్తయి సువార్త 6:1 చదువుకుందాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకోకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందలేరు. చూడండి, చాలా మంది మనుషులు కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు, అయితే వాళ్ళు దేనికోసం చేస్తూ ఉంటారు అని అంటే వారి మెప్పును వారే పొందుకోవడానికి మనుషులు ఎదుట మంచి కార్యములను చేయాలని చూస్తారు. చూడండి, మనం గమనించాల్సిన విషయం ఇది. యేసుక్రీస్తే ఆయన సొంతంగా మాట్లాడుతున్నాడు, ఇదిగో మనుషులు ఎదుట మీ కార్యములను మనుషులకే కనబడవలనని మీరు కార్యములను జరిగించగాకండి. అంటే దీని అర్థం మనం చూసుకోవాలి, ఒకటి నీ ప్రవర్తన వలన మీ కార్యము వలన దేవుడికి మహిమ రావాలి. అది పోనిచ్చి ఇక్కడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వారు దేవునికి పోవాల్సినటువంటి మహిమను లేదా దేవుడి దగ్గర నుండి రావాలనుకుంటున్నటువంటి ఆ గొప్పతనమును వీళ్ళే మనుషుల దగ్గర నుండి పొందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. చాలా మంది మంచి కార్యములు చేస్తూ ఉంటారు, అయితే వాళ్ళందరూ కూడా మనుషుల యొక్క మహిమను పొందుకోవడానికి కోరుకుంటూ మంచి కార్యములు చేస్తుంటారు. నిజానికి నువ్వు మంచి కార్యములను చేయాలని దేవుడు చెప్తున్నాడు, అయితే ఆ మంచి కార్యములు వెనకాల ఎవరు మహిమ పొందుకోవాలి, నువ్వా దేవుడా? చూడండి అక్కడ ఏమన్నారో మళ్ళొకసారి చదవండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందలేరు. నిజానికి మనల్ని దేవుడు ప్రోత్సహిస్తున్నాడు, ఇక్కడ నిరుత్సాహపరచడం లేదు. అంటే ఇప్పుడు మంచి కార్యములు చేయకూడదనా చేయాలి అని అన్నా, చేయకూడదనా చేయాలనా? ఈ వచ్చిన చదివినప్పుడు మనకు ఏమని అర్థమవుతుంది అంటే, గ్రహింపు లేకపోయినప్పుడు మనకు ఏమర్థమవుతుంది అంటే, దేవుడే చెప్తున్నాడు కదా మనం మనుషులకు కనబడవలనని చేయకూడదని చెప్తున్నాడు కదా అని. నిజమే, కానీ దాని అర్థం ఏమిటంటే ఎప్పటికీ మనుషుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే మెప్పును పొందుకోవడానికి ఏం చేస్తున్నాడు. అలాగా కాదు, పరలోకమందున్నటువంటి మన తండ్రి మహిమపరచబడినట్లు నీ కార్యములు చేయాలి, అప్పుడు నువ్వు మనుషుల దగ్గర మెప్పులు పొందుకోవడానికి నువ్వు వాళ్ళ దగ్గర సంతోషపెట్టలేవు.
పరలోకమందున్నటువంటి తండ్రి మహిమపరచబడినట్లు నీవు వారి ఎదుట కార్యములు చేయాలి, మంచి కార్యములను చేయాలి. నిజానికి దేవుడు ఎలాంటి మనుషులను ఏర్పరచుకున్నాడు మనం చూసాం, పేతృపత్రికలోను తీతు పత్రికలోను అన్ని వచనాలలోను చూసాం. ఇదిగో సక్రియల యందు ఆసక్తి గల ప్రజలు తన కోసం ఏర్పరచుకున్నాడు దేవుడు. మంచి కార్యములను మంచి పనులను జరిగించుకోవడానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. నిజానికి మనం చేయాల్సినటువంటి మంచి పనులు, మంచి కార్యములు, దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు. అయితే ఆ కార్యముల యొక్క మహిమ మనుషుల దగ్గర నుండి కోరుకోకూడదు. నీవు చేస్తున్నటువంటి పనుల యొక్క మహిమ ఇదిగో నీవు దగ్గర నుండి ఇంకొకరి దగ్గర నుండి నేను మహిమను కోరుకోకూడదు. ఎవరి దగ్గర నుండి రావాలి మహిమ? ఒకసారి రెండు నుండి నాలుగు వచనం చదువుకుందాము. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయలాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలములు పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలన. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, జాగ్రత్తగా గమనిద్దాము. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి కొంతమంది జనాలు ఎదుటి వాళ్లకు దానం చేస్తూ ఉంటారు, కేవలము అది దానం ఎందుకు చేస్తుంటారు అంటే వాళ్ళు మనుషులను వండుగా దానము చేస్తున్నటువంటి వారిని ఆ పొందుకుంటున్నటువంటి మనుషులు గొప్ప చేయాలని. నిజమే కదా, చాలా మంది దానాలు ఎందుకు చేస్తున్నారు ఇక్కడ? ఏదో వాళ్ళు మంచిగా కడుపు నింపుకుంటారో, లేదంటే వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతుందో, లేదంటే దేవునికి మహిమ వెళ్ళాలనో వాళ్ళు దానం చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడే మీరే గమనించండి, ఇక్కడ ఉన్నారు, రోడ్డు మీద ఉన్నారు, ఎన్నో ఎన్నో దాన కార్యం చేస్తూ ఉంటారు రోడ్డు మీద మనుషులు అందరూ కూడా. ఎందుకు? ఎవరి పేరు ఇదిగో ఫలానా వారి పేరు ఇక్కడ పెట్టేసుకొని వీళ్ళకు మహిమ వచ్చేటట్లుగా అందరూ చూస్తానే, ఆ ఫలానా ఇంటి వారా, ఫలానా మనిషి, ఫలానా వాళ్ళక, ఆ గొప్పతనం మంచిదే అని వాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళకు మహిమ వచ్చేటట్లుగా చేసుకోవడానికి మంచి కార్యం చేస్తూ ఉంటారు. అందుకే దేవుడు యేసుక్రీస్తు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మనుషులు దానము చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి. ఇదిగో ఈ చేత్తో చేసేది ఈ చేతికి తెలియకోకుండా చేయాలి, అలాగా నువ్వు మంచి కార్యంలో చేయాలి. ఈ చేత్తో చేసేది ఈ చేతికి తెలియకోకుండా, నిజానికి తెలుస్తుందో తెలియదా? ఈ చేత్తో చేసేది చేతికి తెలియకుండా ఉంటుందా? తెలియకోకుండా ఉంటుందా? ఉండదా? ఎట్లా తెలియదు? నువ్వే కదా ఇచ్చేది. ఈ చేత్తో నువ్వు ఎంత కానుకిస్తున్నావో ఈ చేతికి తెలియకోకుండా ఉంటుందా? నీకే కదా తెలిసేది అంతా కూడా. నీ జేబులో 10 ఉందా, 50 ఉందా, 100 ఉందా, 500 ఉందా, 2000 ఉందా అని తెలిసేది ఎవరికి? నీకే కదా. అప్పుడు తెలిసినటువంటి నీవు ఇక్కడ 2000 ఉన్నా, ఇక్కడ 100 ఉన్నా, 2000 కావాలంటే ఈ పక్కన ఉంది, 100 కావాలంటే ఈ పక్క ఉందని చెప్పి నువ్వే కదా తీసి ఇచ్చేది. అప్పుడు నువ్వు ఈ చేత ఇస్తున్నావు అంటే ఆటోమేటిక్ నీకు కూడా తెలిసే ఉంటుంది కదా. దాని అర్థం ఏమిటి అని అంటే నీవు తెలిసే విధంగా చేయరాకు దానములు. కానుకల గురించి కాదు ఇక్కడ చేసేది. అందుకే కానుకలు అందరూ ఎట్లా చేస్తారంటే ఎవరికి తెలియకోకుండా గప్చుబ్గా కానుకలు వేస్తుంటారు. మన దగ్గరికి ఎప్పుడన్నా కానుకలు పట్టేటప్పుడు గప్చుబ్గా కానుకలు వేస్తుంటారు. కానుకల గురించి కాదు, కానుకలు వేసేది నువ్వు ఎంత వేస్తున్నావు ఎలా వేస్తున్నావు అందరికి తెలుసు, నీ మనసుకు బాగానే తెలుసు. కానుకల గురించి కాదు ఇక్కడ చెప్పేది, దానముల గురించి. దానముల గురించి చెప్తున్నాడు, మంచి కార్యముల గురించి చెప్తున్నాడు. నువ్వు ఎలాగ చేయాలి దానములు? నీ పక్కనోడు నిన్ను చూసి, నువ్వు చేసే ఆ దాన కార్యములను చూసి నిన్ను కనపరచకూడదు. దేవుని కనపరిచేటట్లుగా నువ్వు మహిమపరచాలి. దేవుని మహిమపరిచే విధంగా నువ్వు వాళ్ళ ఎదుటితో దాన కార్యం చేయాలి. బాధకరమైన విషయము అందరూ వాళ్ళ కోసమే చేసుకుంటున్నారు నాడు దాన కార్యం. తెలుసుకోవడానికి ఆ ఫలానా రవి పేరు, ఎవరి పేరైనా కానీ రవి పేరు, లేకుంటే చిన్నప్ప పేరు, ఫలానా వాళ్ళ పేరు అని చెప్పి వాళ్ళ పేరు కనబడేదానికి చేసుకుంటారు. నేను బాధాకరమైనది కదా ఇది, లేఖనానికి విరుద్ధమైన కదా. మనం మాట్లాడుకున్నాం బోర్డు పెట్టకూడదు పేర్లు, ఇదిగో పలానా 1000 నోళ్ళ పదార్థాలు ఇచ్చారు, 5 నోళ్ళ పదార్థాలు ఇచ్చారు అని చెప్పి ఈనాడు చర్చి బిల్డింగ్ల ముందర కూడా కొన్ని పలకలు రాసి పెట్టారు. నేను దానం పలానా వాళ్ళు దానం చేశారు, దాపలేక దానము, అన్నిటిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అన్నీ మనం ఏం చేసుకుంటున్నామంటే నీకు మహిమ వచ్చేటట్లుగా చేసుకుంటున్నాం. అది దేవుడు ఇచ్చాడో దేవుడు చేస్తున్నావు, దేవుడికి మహిమ నీకెందుకు?
అయితే దేవుడిని దేవుని మహిమపరిచేలాగా మనం ఉండాలనే విషయం తెలుసుకుందాం. ఐదో వచనం నుండి చూద్దాము. ఐదో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థనా మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలములు పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలను వచింపవద్దు, విస్తరించి మాట్లాడడం వలన తమ మనవి వినబడినని వారు తలంచుతున్నారు. మనుషులు ఏమంటున్నారు ఇక్కడ? విస్తరించి మాట్లాడటం వలన, విస్తరించి ప్రార్థన చేయడం వలన, విస్తరించి మాట్లాడటం వలన అది జరిగిపోతుందిలే అని అనుకుంటున్నారు. అందుకే చాలా మంది ప్రార్థన చేయమంటే ఎంతసేపు చేస్తారు చెప్పండి. కొంతమంది మనం ఈ క్రీస్తు సంఘములు కాకుండా మిగతా పక్కన వేరే మతానికి సంబంధించినటువంటి కొన్ని డినామినేషన్ల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రార్థన ఎలాగో చేసుకుంటారు, గంటలు గంటలు చేస్తారు, ఒకటే పదాన్ని అడుగుతానే అడుగుతానే ఉంటారు, గట్టి గట్టిగా ఏడుచుకుంటూ అడుగుతానే ఉంటారు. ఇదిగో వారు మొరలు పెట్టి గట్టిగా మాట్లాడినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు వాళ్ళ మొర విన్నాడని వాళ్ళు అనుకుంటారు. నిజానికి నువ్వు చిన్నగానైనా కొద్దిగానైనా దేవునికి ఇష్టం ఒక్క రెండు మాటలు మాట్లాడి దేవుడా అని చెప్పినా దేవుడు వింటాడు. దేవుడికి ఏం చెవుడు కాదు, దేవుడే మర్చిపోడు. అయితే నువ్వు పదే పదే అడుగు, పదిసార్లు అడుగు, కానీ ఆ రోజు అదే క్షణం ఎంత గొప్పగా ప్రార్థన చేస్తారంటే ఇంకా ఆమెకంటే గొప్ప విశ్వాసాలు ఎవరు లేరు అన్నట్టుగా ప్రార్థన చేస్తారు. కారణం ఏంటి తెలుసా? పక్కనోళ్ళు చూడాలని, పక్కనోళ్ళు చూడాలని గొప్ప గొప్పగా ప్రార్థన చేస్తుంటారు. ఏడ్చుకుంటూ అంటారు, ప్రభు అంటూ అంటారు, ఏడ్చుకుంటూ అంటారు, గుండెలు బాదుకుంటూ అంటారు, కన్నీళ్లు విడుస్తూ అంటారు, అన్ని చేస్తుంటారు. ఎవరు చేయాలి ఇదంతా? యేసుక్రీస్తు చెప్పలేదే మనకు, ఇలాగే ఉండమని మనకు చెప్పడం లేదే. ఇదిగో రహస్యంగా చేసుకోండి ప్రార్థన. కారణం ఏమిటంటే నీ మహిమ నీ యొక్క ప్రతిఫలము దేవుడి దగ్గర నుండి కోరుకుంటున్నట్లయితే దేవుడు వినేతరులుగా చేసుకో. నీ ప్రతిఫలము మనుషుల దగ్గర నుండి పొందుకుంటున్నావంటే నువ్వు అలాగే చేసుకో కావాలంటే, కానీ దేవుడి దగ్గర నుంచి ఆశిస్తున్న నీవు మనుషులను సంతోషపెట్టడానికి మాత్రం ఉండవద్దు. విస్తరించి ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళ మనవి దేవుడు వింటారని అనుకుంటారు, కానీ ఎన్నడూ వారు దేవుని యొక్క చిత్తానికి లోబడినారు. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే చూద్దాము మనము చేయాల్సినటువంటి పనులు ఎలాగా ఉండాలనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మనము మంచి పనులు తరచుగా చేస్తూ ఉండాలి. అయితే నీవు చేస్తున్నటువంటి మంచి పనిలో దేవుని యొక్క మహిమ పొందే విధంగా, దేవునికి మహిమ వచ్చే విధంగా ఆ మంచి పని జరుగుతూ ఉండాలి. జనాలను అందరూ కూడా చూసినప్పుడు నిజంగా క్రైస్తవుని యొక్క దేవుడు క్రీస్తు యొక్క క్రీస్తులు క్రైస్తవంలో ఉన్నటువంటి వారి యొక్క దేవుడే నిజమైన దేవుడు అన్నట్టుగా వాళ్ళకు తెలియాలి. దానికి ఒక ఉదాహరణ మనం చూసుకున్నాం. ఏమిటేనంటే నీవు ఒక పేద విధవరాలి ఇంటికి వెళ్ళావు. నీవు ఒక పేద విధవరాలి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పేద విధవరాలి ఇంట్లో అక్కడ సింకులో కడగపోకుండా అలాగే పడి ఉన్నటువంటి గిన్నెలను చూశావు. అలాగే ఈ మూలన పనికిరాని అనగా పనికి వచ్చేట్టువే అయినప్పటికీ కూడా పనికి రాకపోకుండా పడేస్తారు చూశారు, బట్టలు మాసిపోయి చెదరాబొదరాలు అక్కడ పడివేసి అలాగా ఉన్నటువంటి బట్టలను నువ్వు చూశావు. నీ వింట్లోకి ప్రవేశించగానే పేద విధవరాలు మంచంలో పడుకోడు ఉంది, జ్వరంతో ఉంది, ఆమె లేచి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఆమె దగ్గర శక్తి లేదు, డబ్బులు లేవు. అయితే దేవుడు నాకు పరామర్శించమని చెప్పాడు కాబట్టి నేను పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంటే దాని అర్థము అమ్మా ఎలాగో ఉన్నావు, సరే బాగుండు పడుకో అని ప్రార్థన చేసి వచ్చేయడమా? లేదా ఆమెను పరామర్శించడంలో మనం చూపించాల్సినటువంటి క్రియలు ఏమైనా ఇంకా ఉన్నాయా? అమ్మా సమాధానంగా ఉండు, జాగ్రత్తగా ఉండు, పడుకో, రెస్ట్ తీసుకో,
నీవేం కాదు అని వందనాలు చెప్పి గుమ్మం దాటి బయటికి వచ్చేస్తే నీవు క్రైస్తవునిగా దేవునికి మహిమకరంగా చేసినట్లు వాడు అవుతావా లేవా? అంటే ఖచ్చితంగా ఈనాడు మనం మానవుడు ఇందు విషయంలో పతనం అవుతున్నాడు, ఫెయిల్ అయిపోతున్నాడు అనేటువంటి మాట వాస్తవమైంది. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, ఒకవేళ పేద విధవరాల ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 10 మందితో కలిపి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి ఆడంబరంగా ఆర్భాటంగా కావలసినటువంటి పనులను చేస్తూ ఈ 10 మందిని చూడాలని ఆమెకి ఏదేదో చేయాలని చూస్తాడు. అదే ఒంటరిగా వెళ్ళినప్పుడు ఆమెకు చేయాల్సినవి ఏవి కూడా చేయకోకుండా వదిలేసి వెళ్తాడు. నిజానికి క్రైస్తవము అలాగా పడిపోయింది ఈనాడు. మనం చేయాల్సినటువంటి పనులు ఏమై ఉన్నాయనంటే, క్రియల మూలంగా నీవు వారిని ప్రేమించాలి అని చెప్పాడు దేవుడు. అమ్మా నువ్వు బాగున్నావు, ఇదిగో నువ్వు లే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం, దా నీ దగ్గర డబ్బు లేదా, సరే అంత ఎంతో నా దగ్గర ఉంది, ఇంకొక ఎవరినైనా సంఘంలో ఉన్నటువంటి వారిని ఆశించి ఆమెకు మేలు చేయాలనుకున్నప్పుడు నలుగురు సంఘ సహోదరులు అందరూ కూడా కలుపుకోవచ్చు, కలుపుకొని ఆమెకు సాయం చేయడానికి తీసుకువెళ్ళి హాస్పిటల్ చూపించిన తర్వాత అక్కడ పడినటువంటి బట్టలను అలాగే వదిలి రాకూడదు మనం, అక్కడ ఉన్నటువంటి గిన్నెలను అలాగే వదిలి రాకూడదు మనం. మంచిగా వాటిని క్లీన్ చేయించి ఆ వాటిని మంచిగా సర్దేసి మంచిగా ఆ కుటుంబాన్ని మనం చేసి వచ్చినప్పుడే నీవు క్రియల మూలంగా దేవుడి నామాన్ని కనబరిచినట్లు, క్రియల మూలంగా క్రీస్తు యొక్క ప్రేమను అక్కడ చూపించినట్లు, అప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఏమి మయమపరుస్తుంది, నా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి క్రీస్తునందు దొరికినటువంటి నా సహోదరులు నాకు దొరికారు, దేవుడు వారికి ప్రేరేపించినటువంటి ఆ విధానాన్ని బట్టి దేవుడు మయమపరుస్తుంది. కానీ మనం అందు విషయంలో వెనకబడి ఉన్నామనేటువంటి మాట వాస్తవమైనది. ఒకసారి చూద్దాము, చూడండి మొదటి 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం మనం చూసుకున్నట్లయితే, చూడండి ఒక మాట, దానికంటే ముందుగా కొండ మీద ఉన్నటువంటి ఇల్లు మరుగై ఉంటుందా? బైబిల్ వచ్చినవే మనకందరికీ తెలుసు, కొండ మీద ఉన్నటువంటి ఇల్లు ఎప్పటికీ మరుగై ఉండదు. ఇప్పుడు మంచిగా హైట్లో ఉంది, ఎత్తులో ఉంది ఒక ఇల్లు, ఆ ఇల్లు ఎవరికైనా కనబడుతుందా కనబడదా? త్రోవన వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా అంత ఎత్తులో ఉన్నటువంటి ఇల్లు అందరికీ కనబడుతుంది. ఇదిగో నీ నీతి కార్యములు అంత గొప్పగా ఉన్నట్లయితే నీవు వాళ్లకు నిన్ను నీవు కనబరచుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఆటోమేటిక్గా వాళ్ళే తలెత్తుకొని నిన్ను చూస్తారు. అందుకే కొండ మీద ఉన్నటువంటి ఇల్లు ఎప్పటికీ మరుగై ఉండనేరదు. నిజంగా దేవుని దృష్టిలో నీవు నీతి కార్యములు చేసుకుంటూ మంచివారిగా గొప్పగా దేవుని ఎదుట ఉన్నట్లయితే ఆటోమేటిక్గా జనులు నిన్ను చూస్తారు. నీవు వాళ్ళని చూపించుకోవడానికి నువ్వు కనబట్టుకోవడానికి వెళ్ళకూడదు. నువ్వు చేస్తున్నటువంటి మంచి కార్యముల ద్వారా నువ్వు ఎవరో వాళ్ళకి అర్థమైపోతుంది. మనం ఆ విషయాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు చక్కగా జీవించాలి, నువ్వు మంచి మార్గంలో జీవించాలి, నువ్వు చక్కగా మంచి పనులు చేస్తూ ఉండాలి, సంతోషకరమైన దేవుని సంతోషపెట్టే పనులు చేసుకుంటూ ఉండాలి. ఆ పనులే నిన్ను ఖచ్చితంగా దేవుని మహిమపరిచే విధంగా చేస్తాయి. అలాగే మనుషులు కూడా నిన్ను గుర్తిస్తారు, కానీ నీవు మనుషుల గుర్తింపు కోసమే వెళ్ళి చేయకూడదు. ఒకసారి చూద్దాం, ఇది పత్రిక గ్రంథము 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము పద్నాలుగు వచనం మనకు చదివినటువంటి విషయం ఏది, బెత్సబా గురించి. రెండవ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం రెండవ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కూడా ఒకసారి చదువుకున్నాము. అయితే ఈ కార్యముల వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువును కలుగజేసింది గనుక నీకు పుట్టిన బిడ్డలు బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి
వెళ్ళాను. చూడండి, దావీదు బెస్తబాతో పాపము చేసినప్పుడు ఆ యొక్క పాపకరమైనటువంటి పని ఎవరికి ఆసరా అయింది? అక్కడ ఎవరికి ఆసరా అయింది? దావీదు బెస్తబాతో చేసినటువంటి ఆ తప్పు కార్యము వలన ఎవరికి ఆసరా అయింది? ఆసరా అంటే ఆ వాళ్ళు సంతోషపడుతున్నారు ఇప్పుడు దాన్ని చూసి దేవుని నిందించడానికి. ఎవరికి? చూడండి అక్కడనే ఉంది. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలగజేస్తుంది. దేవునికి శత్రువులు ఉంటారు కదా, దేవుణ్ణి వెంబడించకోకుండా దేవుణ్ణి దూషించేటువంటి ఒక గ్యాంగ్ ఉంది, ఒక సమూహం ఉంది నాడు లోకంలో. వాళ్ళు ఎప్పటికీ కూడా ఏం చేయాలని చూస్తారు, ఎప్పుడెప్పుడు ఏ కారణం దొరికితే దేవుణ్ణి దూషించాలా అని చూస్తూ ఉంటారు. నిజమే, నేను ఇప్పుడు అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఫోన్లలో ఏం జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు, కానీ చాలా మటుకు ఈనాడు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లలో కావచ్చు, ఏం జరుగుతుందంటే పలానా సేవకుడు క్రైస్తవంలో ఉన్నటువంటి పలానా సేవకుడు ఈ విధంగా చేస్తున్నాడు, ఇది చాలా నిత్య కార్యం, వాళ్ళ దేవుడు ఏం దేవుడు, ఇదిగో పలానా బైబిల్ చాలా బూతు గ్రంథం అది అని నిందిస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే క్రైస్తవులు నడుచుకుంటున్నటువంటి పద్ధతుల వల్లనే వారు దేవుణ్ణి గణపరచవలసిన వారు దూషిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అదే పరిస్థితి దావీదు చేశాడు. అందుకే సమూయేలు అంటున్నా, ఇక్కడికి వచ్చి నాతాను వచ్చి ఏమంటున్నాడు, ఇదిగో ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేస్తువి. నీ కండక్ట్, నీ పద్ధతులు, నీ పరిస్థితులు, నువ్వు చేసినటువంటి నీ యొక్క చెడు కార్యములు కావచ్చు, నువ్వు చేసినటువంటి అన్యాయకరమైనటువంటి పనులు కావచ్చు, అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఇక్కడ. దావీదు చేసినటువంటి చెడ్డ పని వలన దేవునికి అవమానం వచ్చిందా రాలేదా? చూసిన వారు పక్కన నవ్వారు, ఇదిగో దావీదు దేవుని హృదయానుసారుడని అనుకున్నామే, దావీదు పాపం చేశాడేంటి అని. అందుకు గాను దేవుడు దావీదును ఊరికనే వదిలిపెట్టలేదు, ఇదిగో నీ కుమారుడు చచ్చిపోతాడు వదిలేస్తావు, తర్వాత నీ ఇంట్లో నుండే నీకు శత్రువులు తయారవుతారా, నువ్వు రెడీగా ఉండు శత్రువులను ఎదుర్కోవడానికి. ఆ అన్యాయ కార్యము చేసినందుకు దావీదును కూడా దేవుడు క్షమించలేదు. కానీ దావీదు చేసినటువంటి చిన్న చిన్న తప్పు వలన ఆ దేవునికి అవమానమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి మన పరిస్థితి కూడా అంతే, మనం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ మనం చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వలన దేవునికి మహిమ రాకోకుండా దేవునికి అన్యాయకరమైనటువంటి పేరే, దేవునికి దూషించినటువంటి పనులే, పరిస్థితులే వస్తూ ఉన్నాయి. ఒకసారి చూడండి, మొదటి తిమోతిని రాసిన పత్రిక 6వ అధ్యాయము, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం, దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడుకున్నట్లు దాస్యమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రలో నియమించవలెను. చూడండి, ఖచ్చితంగా దాసులు తమ యజమానులను ఏమనియించాలి? దాసులు తమ యజమానులను ఏమనియించవాలని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మనం ఒక పనికి వెళ్ళాం, ఆడవాళ్ళు ఉన్నారు, లేదంటే ఏదైనా కలుపు తీయడానికి వెళ్ళారు, లేదంటే ఏదైనా నాట్లు వేయడానికి వెళ్ళారు, వాళ్ళు ఆ పనిలో వాళ్ళు ఉన్నారు. లేదంటే మేము ఉన్నాము, కొంతమంది ఎవరైనా ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వారు ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మీకంటే అధికారంలో గొప్పవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. అయితే ఏ అధికారం అయినా ఎవరి వలన కలిగినది? ఉన్న ప్రతి అధికారము దేవుని వల్లనే కలిగినది. కాబట్టి ఆ కలిగి ఉన్న దేవుని యొక్క అధికారమును మనం ఏం చేయాలని చెప్తున్నాడు ఇక్కడ. ఖచ్చితంగా నీ పై వాళ్ళను గొప్పవారిగా ఎంచాలి. అది జరగడం లేదు కాబట్టే మనం అన్యాయంగా దేవుని దూషించే తట్లో చేస్తున్నాం. ఈనాడు పనులు చేయవలసినటువంటి పని మనుషులు అనగా దాసులాగా ఉండబోకుండా విరగలుగుతున్నారు ఈనాడు. మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి, మన పరపతి ఏంటి అని లేకోకుండా
విరవీగుతున్నాం కాబట్టి మనం చేయాల్సినటువంటి పనిలో మనం చేయాల్సినటువంటి ఆ మంచి పనులు చేయలేకపోతున్నాం కాబట్టి దేవుడి నామాన్ని గణపరచలేకపోతూ ఉన్నాం. చూడండి, ఒక క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు, అతను చేస్తున్నటువంటి పనులకు వెళ్ళిన తర్వాత తన పై అధికారికి లోబడినే లోబడి, ఇది కూడా ఒక రకమైనటువంటి అన్యాయమైన పనే. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఇదిగో మీ అధికారులను మీ యజమానులను పూర్ణమైన ఘనతకు పాత్రలను ఎంచవలెను. ఎందుకో చూద్దాం, రోమిలి రాసిన పత్రిక తీసుకోదామండి. రోమిలి రాసిన పత్రిక 13వ అధ్యాయం. ప్రతి వారును పై అధికారములకు లోబడి ఉండవలను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. అర్థమవుందా? ప్రతి వారును పై అధికారులకు లోబడి ఉండవలను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారములను ఎదిరించే వారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందరు. ఏం చేయాలి మనం ఇప్పుడు? అధికారములకు లోబడ వలన లోబడకూడదా? అధికారములకు లోబడ వలన లోబడకూడదా? పోలీసు వాళ్ళు ఉన్నారు మనకు అధికారులే, వాళ్ళకు లోబడాలా వద్దా? రాజకీయ నాయకులు ఉన్నారు మన మీద అధికారులుగా ఉన్నారు, వాళ్ళకు లోబడాలా లేదా? ఇప్పుడు పలానా ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నారు, ఆ ముఖ్యమంత్రికి మనం లోబడాలా లేదా? పలానా నాయకుడు ఉన్నాడు మన మీద, మన సర్పంచ్ ఉన్నాడు, మనం లోబడాలా లేదా? మన కుటుంబంలో మన తండ్రి ఉన్నాడు పెద్దవాడుగా, ఆ తండ్రికి మనం లోబడాలా లేదా? లేదంటే మన భర్త ఉన్నాడు, మన భర్తకు మనం లోబడాలా లేదా? మన పిల్లలుగా ఉన్నాము, మన పిల్లలు మనకు పిల్లలు ఉన్నారు అనుకుందాం, ఒకవేళ వాళ్ళ మనకు లోబడకపోతే తప్పైతుందా కాదా? ఇలాగ మనం ఆలోచన చేసుకుంటున్న పోతే ప్రతి అధికారులకు మనం లోబడాలి. భార్య భర్తకు దాసురాలు కాబట్టి, భర్త యజమానుడు కాబట్టి భార్య భర్తకు లోబడాలి. భర్త క్రైస్తవుడు కాబట్టి, క్రీస్తు యొక్క శిష్యుడు కాబట్టి క్రీస్తుకు లోబడాలి. క్రీస్తు తండ్రి పని జరిగిస్తున్నాడు కాబట్టి తండ్రి తనకంటే గొప్పవాడు కాబట్టి తండ్రికి లోబడాల్సినటువంటి పరిస్థితి క్రీస్తుకు ఉంది. అందుకే భూమి మీద ఉన్నప్పుడు ప్రతి విషయంలో తండ్రికి లోబడుతూ వచ్చాడు. ఇలాగ చూసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరూ ప్రతి అధికారమునకు లోబడవలసి ఉన్నది. మీ అందరికీ కూడా ఒక మాట చెప్తున్నాను దీని విషయమై. యేసుక్రీస్తు ఒక పని ఒక కాలంలో కూర్చొని ఉన్నప్పుడు ఒక పన్ను వసూలుదారుడు వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ఇదిగో నీవు కైసరుకు పన్ను చెల్లించవా అని అడిగాడు. అందుకు ఆయన ఏమన్నాడు యేసుక్రీస్తు, పన్ను చెల్లించాలన్నాడా చెల్లించకూడదన్నా అన్నాడా? కైసరువి కైసరుకు చెల్లించాలి, దేవునివి దేవునికి చెల్లించాలి. ఇదిగో ఆయన ఒక అధికారం కింద ఉన్నాడు కాబట్టి, కైసరు వారిని అధిపతిగా చూస్తున్నాడు కాబట్టి ఆ కైసరుకు చెల్లించవలసినటువంటి పన్ను ఖచ్చితంగా మనం చెల్లించాలని చెప్తున్నాడు. అక్కడ ఆయన కూడా అధికారానికి లోబడ్డాడు. అలాగే ఒకనొక సమయంలో క్రీస్తు ఆ యాజకులు అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల దగ్గర జ్ఞానుల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నప్పుడు తల్లిదండ్రులు వచ్చినప్పుడు అక్కడ కింద నేను వచ్చినాలో మాట ఉండదు, ఇదిగో ఆయన తన తల్లిదండ్రులకు లోబడి పెరిగాను అని. ప్రతి విషయంలో తన తండ్రి తండ్రులకు లోబడుతూనే వచ్చాడు క్రీస్తు, తన అధికారంలోకి లోబడుతూ వచ్చాడు. మీరు ఒక విషయం గమనించండి, దావీదు కూడా తన యజమానునికి లోబడ్డాడా లోబడలేదా? తన యజమానుడు అంటే అప్పటికి అధికారపూర్వకంగా అంటే అందరికీ తెలిసే విధంగా దావీదు రాజు కాలేదు. ఒకనొక సమయంలో దావీదు తన యాజకుని ద్వారా లేదంటే ప్రవక్త ద్వారా సమూయేల ద్వారా రాజు అయినప్పటికీ కూడా అతడు రాజు అయ్యాడనేటువంటి విషయము బహిరంగంగా లోకానికి తెలియలేదంట. అక్కడ అప్పటికీ అతని మీద రాజుగా ఉన్నటువంటి వారు ఎవరు? సౌలు. సౌలు రాజుగా ఉంటే దావీదును చంపడానికి సౌలు వచ్చినప్పుడు దావీదు తిరిగి ఏమైనా చంపడానికి ప్రయత్నం చేశాడా? లేదు కదా. అక్కడ పడుకొని నిద్రపోతూ ఉంటే అబ్నేరు అక్కడ పడుకొని ఉన్నాడు, సౌలు అక్కడ పడుకొని ఉంటే దావీదు వెనకలు వెళ్ళి తన యొక్క వస్త్రాన్ని కత్తిరించి ఆంత దూరంలో వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు, బాధపడ్డాడా? ఇదిగో నా యజమానుని, ఇదిగో దేవుడు అభిషేకించినటువంటి ఒక వ్యక్తిని నేను అవమానపరిచాను ఇప్పుడు అని చెప్పి తన మనసులో తాను ఎంతో బాధపడి కన్నీళ్లు విడిచాడు. తెలుసా,
అధికారములకు లోబడ్డాడు. అలాగా మన ప్రవర్తనను మనము నడిపించుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మహిమపరచబడతాడు. దేవుడి ఆజ్ఞలకు మనము ఎప్పుడైతే విధేయత చూపుతామో ఈ విధంగా దేవుడు ఖచ్చితంగా మహిమపరచబడేవాడుగా ఉన్నాడు. చూద్దాం రోమిలి రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమిలి రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ధర్మశాస్త్రమునందు అతిశయించు నీవు ధర్మశాస్త్రమును మీరుట వలన దేవుడిని అవమానపరచదవా. దేవునికి అవమానం ఎలాగ వస్తుందంట, ఇక్కడ దేవునికి అవమానం ఎలాగ వస్తుందంట, అవమానము దేవునికి ఎలాగ వస్తుంది రాబోతుంది. ఇక్కడ ధర్మశాస్త్రమునకు లోబడితే దేవునికి అవమానం రాదు కదా. నీవు దేవునికి మహిమకరంగా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు నీవు దేనికి లోబడాలని అర్థము? ఇదిగో నీవు దేవునికి మహిమకరంగా ఉండాలి అని అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు లోబడాలి. ఇక్కడ ఒక వ్యక్తి దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు లోబడనే పక్షమున ఏం జరుగుతుంది, అక్కడ దేవునికి దూషణ వస్తుంది. ఆ వచనం అదే చెప్తుంది 23వ వచనంలో. ఇదిగో ధర్మశాస్త్రమునందు అతిశయించు నీవు ధర్మశాస్త్రమునందు అతిశయిస్తున్నావు. ఎందుకు? నిన్ను ఈదుడిని, నేను గొప్పవాణ్ణి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నేను దేవుని బిడ్డను, దేవుడు

దేవుని నామము దూషించబడుతుంది. చెడ్డవారి వలన, దేవుని ఎరగని వారి వలన దేవుని నామము దూషించబడుతుంది. ఇప్పుడు ఆ చెట్టు కింద తావుడు కోతలు ఉన్నారు, లేదంటే ఈ పలాన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు, వారి వలన దేవుని నామము దూషణ రావడం లేదు. దేవుని నామానికి ఎవరి వలన వచ్చింది తెలుసా? యూదుడని చెప్పుకుంటూ, క్రైస్తవుడని చెప్పుకుంటూ, దేవుని యొక్క గ్రంథాన్ని చదువుకుంటూ, దేవుని గ్రంథం నందు ఆశ్చర్యపడుతూ, దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి ఆలోచన చేస్తున్నటువంటి నీ వలనే దేవుని నామము దూషించబడుతుంది. చెడ్డవారి వలన దూషణ రావడం లేదు. ఇక్కడ త్రాగుడు వదల వలన వాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళు మొదటి నుండి అలాగే ఉన్నారు కాబట్టి వారి వలన దేవుడికి దూషణ రావడం లేదు. క్రైస్తవుడని చెప్పుకుంటూ, యూదుడు అని చెప్పుకుంటూ, దేవుని కుమారుని అని చెప్పుకుంటూ, నీవు దేవుని యొక్క వ్యతిరేకమైన పనులు చేస్తున్నావు కాబట్టి దేవుని నామం ఈనాడు దూషించబడుతుంది. ఇంకా చూద్దాం ఆ వచనంలోని కంటిన్యూ. కిందికి వచ్చినట్లయితే 24 వచనం చదవండి. ఆ తర్వాత మొదటి రాజులు, మొదటి పేతురు పత్రిక 2:12 వచనం చదువుకున్నాము. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2:12 వచనం. 2:12 వచనం. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించుదురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వారి ఎదుట వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏం చేయాలంటున్నాడు ఇక్కడ? ఎవరి వలన దేవుడి నామం దూషించబడుతుందని చూసాము రోమా పత్రికలో. బైబిల్ని వెంబడించే వాళ్ళే, ధర్మశాస్త్రాన్ని వెంబడించేటువంటి వారి వల్లనే దేవుని యొక్క నామము దూషించబడుతుంది. కానీ దేవుడు మనల్ని ఎన్నుకునేది అందుకోసం కాదు. ఈ పత్రికల్లో చెప్తున్నాడు, పేతృపత్రికలు చెప్తున్నాడు ఏమని? అన్యజనులు ఏ విషయమై మిమ్మల్ని దూషిస్తారో ఆ విషయంలో దేవుని మహిమపరచినట్లు నీవు వారి ఎదుట సత్క్రియలను జరిగించు. ఎలాగ చేయాలి మనం? ఇప్పుడు మంచి కార్యములు మనం ఎలాగ చేయాలి? దేవుడిని దూషించే విధంగా చేయాలా, లేదంటే దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనం చేయాలా? చూడండి, మన జీవితాలు మన తండ్రిని ప్రతిబింబిస్తాయి. అర్థమైందా? మనం చేసేటువంటి మన పనులు ఎవరిని ప్రతిబింబిస్తాయి? మనం చేస్తున్నటువంటి పనులు ఎవరిని ప్రతిబింబిస్తాయి, ఎవరిని తెలుపుతాయి? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పేసుకుని ముగించుకుందాం మనం. ఇప్పుడు యేసుక్రీస్తు యూదులను చూసి ఏమని పిలిచాడు? సర్ప సంతానమా అని పిలిచాడు యేసుక్రీస్తు యూదులను. ఎందుకు? వారు చేస్తున్నటువంటి ఆ క్రియలు ఎవరిని ప్రతిబింబిస్తున్నాయి? సాతానును ప్రతిబింబిస్తున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు వారిని చూసి ఏమన్నాడు? సర్ప సంతానమా, నీవు సర్పాన్ని వేయి ఉన్నావు, చెడ్డవారై ఉన్నావు, దూషించు వారివై ఉన్నావు, నీవు మాది నుండి ఇలాంటి వాడివే ఉన్నావు అని చెప్పి ఇస్రాయేలీల యొక్క ప్రవర్తనను బట్టి అక్కడ ఎవరు వాళ్ళలో ప్రతిబింబిస్తున్నాడని యేసుక్రీస్తు గుర్తించాడు. నిజానికి మీరు దేవుడు అబ్రహాము సంతానం అయి ఉన్నట్లయితే మీ క్రియలలో ఎవరు ప్రతిబింబించాలి? మీ క్రియలో ఎవరు కనబడాలి? అబ్రహాము పిల్లలైతే అబ్రహాము కనబడాలి. నిజానికి మనం చేస్తున్నటువంటి మన జీవితంలో మనం చేస్తున్న ప్రతి పనులలో మనం ఒకరిని ప్రతిబింబించే విధంగా చేస్తున్నాం. మంచి చేస్తే మంచిగా కనబడతాము, చెడు చేస్తే చెడుగా కనబడతాము. కాబట్టి మనము చెడు చేయడానికి మనం దేవుడి ఎదుట ఎన్నుకొనబడలేదు. మనం ఎందుకు ఎన్నుకొనబడ్డాము? పేతృపత్రికలో చూసాం, ఇదిగో మీరు దేవుడి నామాన్ని మహిమపరిచే విధంగా మిమ్మల్ని దూషించే వారి ముందర కూడా నీవు సత్క్రియలనే చేయాలి. తీతు పత్రికలో ఒక మాట చెప్తాడు, ఇదిగో సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగి ఉండాలి అని చెప్తాడు. కొలసి పత్రికలో చూస్తాం, తీతు పత్రికలో చూస్తాం, సత్క్రియలు ఎందు ఆసక్తి గల వారిని తమ కోసం ఏర్పరచుకున్నాడు దేవుడు అని చూస్తాం. నీవే క్రియ చేసినా కూడా, నీవే పని చేసినా కూడా ఎవరికి మహిమ రావాలి? దేవునికే మహిమ వచ్చే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి, ఒక వ్యక్తి
రేస్లో ఒలింపిక్స్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి విజయాన్ని పొందినప్పుడు అతని చేతిలో ఏముంటుంది చెప్పండి? ఒలింపిక్స్ మనం చూస్తాం కదా, ఒలింపిక్స్ ఒకవేళ ఒక పరుగు పందెంలో ఫస్ట్ వచ్చినటువంటి వాని చేతిలో ఏం పెడతారు? కాగడ పెడతారు, ఒకటి కప్పు పెట్టి ఆ కప్పులో నిప్పులు పెడతారు, అగ్గి పెట్టి తట్టు చేస్తారు, ఇట్లా చూపిస్తారు. ఎందుకు? అక్కడ అతడు గెలిచాడనేటువంటి విషయం అక్కడ ప్రతిబింబించడానికి ఆ నిప్పును అగ్నిని చెప్తారు. ఈనాడు మనము కూడా దేవుని ఎదుట గణపరచబడి దేవుని గణపరచాలి అని అన్నప్పుడు మనము కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా మన వెలుగును మనం అందరి ముందర చూపించుకోవాలి. అంతేకాని నీకు మహిమ వచ్చేదానికి నువ్వు చేసుకోకూడదు. దానాలు చేస్తుంటారు అందరికీ దానాలు చేయాలనే మనసే ఉంటుంది. కానీ ఆ మనసు, ఆ దానం చేయాల్సినటువంటి మనసు ఏ విధంగా ఉంటుంది అంటే వారికి మహిమకరంగా వచ్చేటట్లు చేయాలని చూస్తాం. మనం చూస్తాము ఎంతోమంది కానుకలు తీసుకుని వచ్చి ఎక్కడ పెడతారు? ఈనాడు క్రీస్తు సంఘంలో కూడా కానుకలు తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? వాళ్ళు ఏదైనా మొక్కుబళ్ళు ఉంటే, వాళ్ళు ఏదైనా చేయాలని అనుకుంటే ఎలాగా చేస్తారు? మా పేరు మైకులో పట్టుకో, మా గురించి 10 మందికి తెలిసేటట్టు చేయి, ఇదిగో అని చెప్పి అందరికి కనబడే విధంగా వారు దాన కార్యములు చేస్తూ ఉంటారు. నిజానికి అవన్నీ చేయకూడదు. మనం దేవునికి మహిమపరిచే విధంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది కనపరాకూడదు, నీవు చేసావని కనపరాకూడదు, దేవుడు చేశాడని కనపరావాలి. మనం అందుకే చిన్న చిన్నగా కొన్ని విషయాలు చెప్పుకుంటున్నాం. సంఘం అంతా కూడా బీదలను ఆదుకోవాలి, బీదలకు పరామర్శించాలని సంఘానికి దేవుడు నియమించినప్పుడు, ఆ సంఘము బీదలను ఆదుకున్నప్పుడు ఆ మహిమ ఎవరికి వెళ్తుంది? సంఘము ద్వారా బీదలు ఆదరించబడాలి, సంఘము ద్వారా బీదలు ఆదుకొనబడాలి అని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు సంఘానికి, ఈ సంఘము వెళ్ళి మంచి కార్యములు చేసినప్పుడు అప్పుడు ఎవరికి మహిమ వెళ్తుంది? దేవుడికి వెళ్తుంది. ఎందుకు? వాళ్ళు జస్ట్ ఫాలో అవుతున్నారు ఎవరిని? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను వాళ్ళు వెంబడిస్తున్నారు అంతే. అది కానికోకుండా ఈనాడు మనుషులు ఏం చేస్తున్నారంటే సంఘానికి వెలుపలికి వెళ్ళి ఇష్టానుసారమైన కార్యములు చేసుకుంటూ పోతున్నారు. అక్కడ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను నెరవేర్చుకుంటున్నాయి వాళ్ళు, దానివల్ల మహిమలు పొందుకోవాలని చూస్తున్నారు. అందుకే కొంతమంది పరిశీల గురించి యేసుక్రీస్తు చెప్పారు, ఇదిగో మీరు మనుషులకు కనబడే విధంగా మీరు గొప్పవారిగా అనిపించుకోవాలని సంత విధులలోనూ మూలలోనూ నిలబడి అందరి ముందర వందనాలు కోరుకుంటూ అందరికాడి నుంచి ఏవో మంచి ఆశిస్తున్నారు. నిజానికి మీరు సమాధులను పోలి ఉన్నారు. లోపల ఏమున్నది? మీకు కుళ్ళు ఉన్నది. చనిపోయినటువంటి సమాధి ఆ లోపల, చనిపోయినటువంటి శవం లోపల ఉంటే పైకి సుందరంగా మంచి రంగులతో అలరించి ఉంటుంది సమాధి. అయితే మీరు కూడా దానిని పోలి ఉన్నారు. చనిపోయినటువంటి వారి వల్లే లోపల చనిపోయిన శవం కుళ్ళిపోయి ఉంటే పైకి అందంగా ఉన్నారు. కానీ పైనుండి మీరు కోరుకుంటారు మంచి, నాకు మంచి పేరు రావాలని. ప్రతి ప్రియులారా గమనించండి, మనం చేసే ప్రతి పనిలోనూ దేవుణ్ణి మనం ప్రతిబింబించే విధంగా మనం ఉండాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నీ సొంత లాభం కోసము లేదంటే నీ మహిమ కోసం నువ్వు చేయకూడదు. ఒకవేళ నీకు ఈ లోకంలో నుండి మహిమ వచ్చింది అంటే ఖచ్చితంగా నీకు దేవుడి దగ్గర నుండి ఏ మహిమ రానే రాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవుడికి మహిమ వెళ్ళే విధంగా మనం ఉందాము. దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా త్రోసివేయకోకుండా ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ వాక్యం విన్నటువంటి మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక అందరికీ కూడా వందనాలండి.

మన రక్షకుడు, మన విమోచకుడు, మరణాన్ని గెలిచి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో నా ప్రియ సహోదరులకు సహోదరులకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రతి దినమందు మనల్ని కాచి కాపాడి సంరక్షించి అన్ని విషయాలు తోడుగా ఉండి ఇప్పటి వరకు సజీవులుగా వచ్చినటువంటి దేవాది దేవునికి, మన తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మనమందరం కూడా స్తుతులు చెల్లించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి శనివారము మనం ఈ రీతిగా కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి కృపను, ఆత్మీయముగా అభివృద్ధి చెందేటువంటి ఆ యొక్క భాగ్యమును, పరిశుద్ధ గ్రంథంలోటువంటి గొప్ప విషయాలను నేర్చుకునేటువంటి ఆ యొక్క స్థితిని మన తండ్రి అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు మనం కలుసుకున్నాం. ఈ రీతిగా కలుసుకున్నటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి, మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఇగ్నిట్ రేడియో ఫ్యామిలీకి, కిర్కి గారికి, జాక్ బ్రదర్కి అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. మనం ప్రతి శనివారము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నాం. గడిచిన వారం మనం ఏ యొక్క పాఠానైతే నేర్చుకున్నామో ఆ యొక్క విషయాన్ని కొద్ది నిమిషాలు గుర్తు చేసుకొని ఈ దినం యొక్క పాటలోనికి మనం వెళ్దాం. ప్రేమైనటువంటి వారులారా, గడిచిన వారం మనం మాట్లాడుకున్నటువంటి నేర్చుకున్నటువంటి విషయం ఏంటి అంటే, దేవునికి అనంగీకారమైనటువంటి ఆరాధన గ్రంథంలో ఏమై ఉంది అనే విషయం నేర్చుకున్నాం. లోకంలో ఉన్నటువంటి మనుషులు భౌతికమైనటువంటి వస్తువులతో, రకరకాల కల్పన పద్ధతులతో, సత్యము కానటువంటి అంటే అసత్య దేవులని ఆరాధిస్తూ భౌతిక సంబంధమైనటువంటి రూపాలు చేసుకుంటూ వారు సత్యదేవునికి ఆరాధన చేస్తున్నటువంటి భ్రమలో ఉన్నారు. మనం ఎప్పుడైతే అసత్యదేవులని ఆరాధిస్తామో అప్పుడే నిజమైనటువంటి దేవుడిని వ్యతిరేకిస్తూ పాపం చేస్తూ ఉంటామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఈ యొక్క లోకంలో అనేక రకాలైనటువంటి మనుషులు ఉన్నారు, వారి వారికి నచ్చినట్టుగా వారు ఆరాధన చేస్తూ ఉంటున్నారు, అదే నిజమని కూడా వారు నమ్ముతూ ఉంటున్నారు. కానీ నిజము అది కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది నిజము అనేటువంటి విషయం మనకైతే తెలుసు, వారికైతే తెలియదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఒక రూపాన్ని ఇచ్చి, ఒక వస్తువుకు కావచ్చు, ఒక చెట్టుకు కావచ్చు, ఒక రూపాన్ని ఇచ్చి ఇదే దేవుడికి ఆరాధన చేస్తున్నారు, అదే దేవుడు అంగీకరించట్లేదు. ఇంకా మనుషులకు ఒక రూపాన్ని ఇచ్చి మనుషుల్ని దేవునికి ఆరాధన చేస్తూ ఉంటున్నారు, అది దేవుడు అంగీకరించడం లేదు. ఇంకా కొంతమంది సొంత పద్ధతులలో వారికి నచ్చినట్లుగా ఏమీ లేకపోయినా కూడా ఇదే దేవుడు అనుకొని ఆరాధన చేస్తున్నారు, అది దేవుడు అంగీకరించట్లేదు, అంటే తెలియబడిన దేవునికి. ఇంకా అనేక మంది వారికి నచ్చినటువంటి రీతిన, వారు కోరుకున్నటువంటి రూపమున, వారి పద్ధతులను బట్టి రకరకాలైన ఆరాధనలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా దేవుడు అంగీకరించడం లేదు, ఇది పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తూ ఉంది. మనం ఆలోచించేస్తే దేవుడు అంగీకరించేటువంటి ఆరాధన ఏదైతే ఉందో దానినే మనం జరిగించాలి. అనంగీకారమైనటువంటి ఆరాధనని మనం ఎప్పుడు జరిగించకూడదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే, లోకంలో ఉన్నవారికి ఒక కులమానం లేదు, ఒక ఆజ్ఞ లేదు, ఒక పద్ధతి లేదు, వారికి నచ్చినట్లుగా వారు జీవిస్తారు, ఆరాధిస్తారు. కానీ నిజమైనటువంటి దేవునికి లోబడినటువంటి మనము, సత్యాన్ని గ్రహించినటువంటి మనము, ఈ యొక్క చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడినటువంటి మనము,
మనము చేసేటువంటి ఆరాధన అది దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన అయి ఉండాలి. అనంగీకారమైనటువంటి ఆరాధనని దేవుడు ఎప్పుడు అంగీకరించడం అనేది వాస్తవం. దీనిని రకరకాలుగా చేశారు అనేటువంటిది వాస్తవం. అయితే మనం ఈ వారం నేర్చుకోబోయేటువంటి పాఠం ఏంటంటే, అంగీకారమైనటువంటి ఆరాధన అంటే ఏంటి, దేవుడు దేనిని అంగీకరించాడు, దేవుడు దేనిని జరిగించమని తెలియజేశాడు, ఈ యొక్క విషయాన్ని ఈ వారం నేర్చుకుందాం నా ప్రియమైనటువంటి వారలారా. మనం అంగీకారమైనది అంటే ఇప్పుడు జనరల్గా మనం లోకంలో ఉన్నాం కాబట్టి మన యొక్క దేశం కావచ్చు, మన యొక్క రాష్ట్రం కావచ్చు, మన యొక్క జిల్లా కావచ్చు, మనకు గవర్నమెంట్ ఒక చట్టాన్ని ఇచ్చిందనుకోండి, దాన్ని మనం తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో, గవర్నమెంట్ జారీ చేసినటువంటి ఆజ్ఞ, గవర్నమెంట్ చెప్పినట్లుగా మన ప్రభుత్వ అధికారులు తెలియజేసినట్లుగా దాని ప్రకారం మనం జీవించాల్సినటువంటి వారమై ఉంటున్నాం ఖచ్చితంగా. ఇప్పుడు గవర్నమెంట్ జారీ చేసినటువంటి ఆజ్ఞను పాటించకుండా వేరే దాన్ని పాటిస్తే మనం శిక్ష అర్హులం. నార్మల్గా ఇప్పుడు బైక్లో వెళ్తూ ఉన్నాం, బైక్లో రాంగ్ రూట్ ఉంటుంది, యూటర్న్ తీసుకోకూడటువంటి ప్రదేశం ఉంటుంది, మనం అక్కడ ఎక్కడైతే ఏ వేలైతే వెళ్ళాలో కరెక్ట్గా అదే మార్గంలో వెళ్ళాలి. ఆపోజిట్లో వెళ్తాను, వన్ వేలో వెళ్తాను, రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తాను, లెఫ్ట్లో డ్రైవ్ చేయను, రైట్లో డ్రైవ్ చేస్తాను, నాకు నచ్చినట్టుగా యూటర్న్ తీసుకుంటాను, నాకు నచ్చినట్టుగా లెఫ్ట్ తీసుకుంటాను, నాకు నచ్చినట్టుగా రైట్ తీసుకుంటాను అంటే ట్రాఫిక్ చట్టానికి విరుద్ధం. అంటే గవర్నమెంట్ ఒక ఆజ్ఞను ఇచ్చిన తర్వాత, ఒక జీవో పాస్ చేసిన తర్వాత ఖచ్చితంగా దానిని మనం పాటించాలి, దానికి వ్యతిరేకంగా ఎప్పుడు చేయకూడదు. అలా చేస్తే చట్టరీత్యా మనం శిక్షార్హులం. ఇది మనందరికీ తెలిసినటువంటి సత్యము. ఒక లోకంలోనే ఈ విధంగా ఉంటే మన తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఆయనను ఆరాధన చేయడానికి అంతకంటే గొప్ప చట్టాన్ని, గొప్ప ఆజ్ఞలను ఇచ్చి ఉంటున్నాడు. వాటిని మనము ఇదే రీతిగా తూచ తప్పకుండా పాటించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. దాన్ని మనం జరిగిస్తున్నామా లేదా అనేటువంటి ఆలోచనని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సత్యదేవుని ఆయన చెప్పినటువంటి పద్ధతిలో, ఆయన చెప్పినటువంటి సరైనటువంటి ప్రవర్తనతో ఆరాధన చేయడాన్నే అంగీకారమైనటువంటి ఆరాధన అంటారు. నేను మళ్ళీ చెప్తున్నా చూడండి, సత్యదేవుని ఆయన చెప్పినటువంటి పద్ధతిలో సరైనటువంటి ప్రవర్తనతో ఆరాధన చేయడమే ఆయన అంగీకరించేటువంటి ఆరాధన. అలా కానిది అది ఆరాధన కాదు. మనం ఆలోచించేద్దాం, ఆరాధన అనగానే మనకు గుర్తొచ్చేటువంటి రెఫరెన్స్ మనందరికీ ఇది బాగా తెలుసు, క్రీస్తు సంఘములలో ఎక్కడైనా సరే సువార్తికుడు వాక్యం చెప్పడానికి బ్యాక్ సైడ్ ఖచ్చితంగా ఆ గోడ మీద రాయబడినటువంటి వాక్యము మనందరము ప్రతి నిత్యము చదువుతూ ఉన్నటువంటిది, ప్రతి నిత్యము చూస్తూ ఉన్నటువంటిది. అది ఏంటి అంటే యోహాను సువార్త 4:24 ఏంటంటే, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను. ఇక్కడ చూడండి, దేవుడు ఆత్మ మనది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరు? దేవుడు ఆత్మ. ఆయనను ఆరాధించేటటువంటి వారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. దేవుడు ఆత్మ అనేది ఒక సబ్జెక్ట్, దాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే మనం అంగీకారమైనటువంటి ఆరాధన గురించి ఆలోచన చేస్తున్నాం. అందులో సెకండ్ పార్ట్ తీసుకుందాం, ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ఇది అంగీకారమైనటువంటి ఆరాధన, దిస్ ఈజ్ యాక్సెప్టబుల్. ఇలా చేస్తేనే, లేకపోతే యాక్సెప్ట్ కాదు. చూడండి, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడం అనేటువంటి
ఈ యొక్క విషయం మనకు తెలియాలంటే మొదటిగా ఆత్మ అంటే ఏంటో తెలుసుండాలి, రెండవదిగా సత్యం అంటే ఏంటో తెలుసుండాలి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయవలెను. ఏంటి ఆత్మతో సత్యముతో అంటే ఏంటి? ఇలా చేస్తేనే ఎందుకు అంగీకారము? ఈ విషయాన్ని మనం ఈ దినాన ధ్యానం చేయబోతూ ఉంటున్నాం. అంగీకారమైనటువంటి ఆరాధన అంటే ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడమే అంగీకారమైనది. ప్రియమైనటువంటి వారలారా, మొదటిగా ఆత్మతో అనగా ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాం. తరువాత సత్యముతో అంటే ఏంటో ఆలోచించేద్దాం. ఆత్మతో అంటే ఏమిటనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేస్తే మనం ప్రారంభంలోనికి వెళ్ళిపోవాలి. ప్రారంభం అంటే ఏదండి? గ్రంథ ప్రారంభము ఆది కాండంలోనికి వెళ్ళాలి మనం. ఆది కాండంలోనికి వెళ్తే మనకు చాలా వివరంగా తెలుస్తుంది ఆత్మతో అంటే ఏంటి అనేటువంటి విషయం. ఇది మనందరికీ తెలిసిన విషయం కాబట్టి నేను చాలా సింపుల్గా చెప్తాను. ప్రియమైనటువంటి నా సహోదరి నా సహోదరులారా, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన యొక్క ప్రణాళికను బట్టి ఆయనకు ఇష్టమైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవాలని, అది క్రీస్తు ప్రభువు ద్వారా జరగాలని, ఆయన ఎదుట ఎల్లప్పుడూ పరిశుద్ధులుగా నిష్కలంకులుగా మనం ఉండాలని, ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తూ ఉండాలనేటువంటి ప్రణాళిక, ఆ ప్రణాళికలో భాగంగానే మనిషిని తయారు చేయడము. ఈ యొక్క మనిషిని తయారు చేసేటప్పుడు దేవుడు రెండు భాగాలుగా మనిషిని తయారు చేసినట్లుగా మనకు గ్రంథం చెప్తుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. ఏంటంటే మొదటిది దేహము, ఇది మట్టితో చేయబడింది. దేంతో చేయబడింది? మట్టితో చేయబడింది. ఆది కాండం మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఈ విషయాలు మనందరికీ ఇవి బాగా తెలుసు. రెండవది ఆత్మ, అది దేవుని నుండి వచ్చింది. మొదటిది మట్టితో తయారు చేయబడింది శరీరము, ఆ తరువాత రెండవది శరీరము చెలించడానికి జీవము ఇచ్చింది ఎక్కడ నుంచి, ఎవరి నుంచి అంటే ఆత్మ అయినటువంటి దేవుడు తన యొక్క ఆత్మను ఆ యొక్క మట్టి శరీరంలో ప్రవేశింపచేయడం వలన మనిషి జీవాత్మ అయ్యాడు. ఇది మనం మొదటి అధ్యాయాన్ని మనం చదువుకుంటూ వస్తే రెండో అధ్యాయ కంటిన్యూషన్లో 7వ వచనంలో ఉంటుంది. ఇది 7వ వచనంలో దేవుడైన యెహోవా, 2వ అధ్యాయం 7వ వచనం అండి, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయనం ఓదగా నరుడు జీవాత్మ అయను. ఇక్కడ రెండు మనకు కనిపిస్తాయి. దేవుడైన యెహోవా మట్టితో మనిషిని నిర్మించాడు ఒక భాగము, రెండవ భాగము వాని నాసికారంధ్రాల్లో జీవవాయువును ఉద్దాడు జీవాత్మ అయ్యాడు. ఇవి రెండు భాగాలండి. ఈ రెండు భాగాల్ని మనం ఆలోచించేస్తే మనిషి రెండు రకాలు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను చూడండి.

ప్రసంగి 12:7 చూడండి. మన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును. ఈ యొక్క వచనాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మనిషి రెండు భాగాలు అనే విషయం మనకు తెలుస్తుంది. మొదటగా మనిషిని తయారు చేసేటప్పుడు రెండు భాగాలుగా మట్టితో ఒక భాగం, జీవవాయువు ఆయన యొక్క ఆత్మను ఊదడం రెండో భాగం. ఇక్కడ మరలా ఆ మనిషి అంతమైపోయేటప్పుడు మన్నైనది మట్టిలోకి కలసది శరీరం, ఆత్మ దాన్ని చేసిన దేవునికి చేరత, దేవుని దగ్గర చేరతది. ఈ రెండు వచనాలను బట్టి చూస్తే మనిషి రెండు భాగాలు అనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనిషి రెండు భాగాలు, ఈ యొక్క శరీరాన్ని బాహ్య పురుషుడని అంటే దేహము, ఆత్మని ఆంతర్య పురుషుడని అంటే ఆత్మ అనేటువంటి రకములో అనేటువంటి రెండు రకాలుగా విడదీయడం జరిగింది. అంటే మనం ఆలోచన చేస్తే మనకు అది క్లియర్గా కనిపిస్తుంది. నేను దానికి సంబంధించినటువంటి ఒక రెఫరెన్స్ మీకు చెప్తాను, చూడండి. నేను ఇవి మీకు ఎందుకు చెప్తానంటే క్లియర్గా అర్థం అవడం కోసం నేను మీకు ఈ యొక్క విషయాన్ని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2:4:16 నేను చదువుతాను, చూడండి. 16 నుంచి, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినమున నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని దహనించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఎలాగ దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇక్కడ 16వచనంలో బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు అనే రెండు భాగాలుగా మనిషిని మనం పరిశీలన చేసి చూడొచ్చు. ఏదైనా తోటలో ఆదాము అంటే మానవుడు మొదటిసారి పాపము చేసి దేవుడికి దూరమైనాడు. మనకు ఇది మనం చిన్నప్పటి నుంచి మనకు చెప్పేటువంటి విషయం అండి. ఇది ఆదాము పాపం చేయడం వలన దేవునికి ఆత్మీయంగా దూరమయ్యాడు, మరియు ఆజ్ఞను మీరాడు అంటే ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను మీరి పండు తినడం వలన పాపం చేసాడనే విషయం మనందరం గ్రహించాలి. ఈ పాపం చేసినటువంటి ఆదాము దేవునికి దూరమయ్యాడు, మరియు దేవునికి దూరం అవ్వడమే కాకుండా ఆత్మీయంగా చనిపోయాడు. ఎలాగండి? ఆత్మీయముగా చనిపోయాడు. ఎడబాటు జరిగింది. ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 2:1-2 చూస్తే ఆత్మీయంగా చచ్చిన వారై ఉండగా అంటుంది. ఆత్మీయంగా చనిపోయిన మానవుడు తిరిగి దేవుని యొద్దకు రావలసినది కూడా ఆత్మీయంగానే జరగాలి. అది ఆత్మీయంగానే సరిచేయబడాలి. అదే జీవింపజేయడం అని అంటారు. కాబట్టి మనం ప్రకటన 3:1 ప్రకారం మనం ఆలోచన చేస్తే ఆత్మీయంగా బ్రతికింపబడి దేవుని ఆరాధించడానికి రావాలి. ఆత్మ ఉన్నదా అంటే మనం చనిపోయిన వ్యక్తిని చూస్తే ఈ విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. మనం ఇందాక చదువుకున్నాం ప్రసంగి 12:7, దాని ప్రకారం ఆత్మ ఉంది అనేటువంటి విషయం మనందరం గ్రహించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి మానవుడు పాపం చేయడం వలన ఆయన చనిపోయాడు. ఆజ్ఞాతిక్రమము పాపమైపోయింది. నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను.

చెప్పు రాసినట్టు పత్రిక. నాలుగో అధ్యాయం 24 వచనం ఒకసారి చదువు చూడండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మనము ధరించుకుందాము. మరొక వచనం నేను చదువుతా చూడండి. దానికి ముందున్నటువంటి గల్తీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 19 వచనం కూడా నేను చదువుతా చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఇక్కడ ఈ యొక్క 2 వచనాలు కానివ్వండి, మనం ప్రసంగి 12:7 కానివ్వండి, వీటన్నిటినీ మనం ఆలోచన చేస్తే దేవుడు మనిషిని 2 రకాలుగా సృష్టించాడు. సృష్టించడమే కాకుండా ఆ యొక్క మనిషి పాపం చేసినప్పుడు ఆత్మని కోల్పోయాడు, చనిపోయాడు, దేవునికి దూరమయ్యాడు, ఎడబాటు కలిగింది. ఆ యొక్క ఆత్మ మరలా జీవింప చేయబడాలి. చనిపోయినటువంటి ఆత్మ దేవుడు దాన్ని చనిపోయిన స్థితిలో ఉంచాలని కోరుకోవట్లేదు, అది తిరిగి జీవింపజేయబడాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. తిరిగి జీవించబడినటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మను దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం ఈ పాయింట్ క్యాచ్ చేయాలండి. ప్రేమనటు సహోదరి ఆ సహోదరి శ్రద్ధగా వినండి. చనిపోయినటువంటి ఆత్మను దేవుడు అలాగే ఉండాలని కోరుకోవట్లేదు, ఆ యొక్క ఆత్మ తిరిగి జీవింపజేయబడాలని కోరుకుంటున్నాడు, తిరిగి బ్రతకాలని కోరుకుంటున్నాడు. బాహ్య పురుషుడు కృషించిపోయినప్పటికీ ఆంతర్య పురుషుడు దేవునికి ఇష్టమైనటువంటి వాడుగా బ్రతకాలి. శరీరము పోతుంది మట్టికి, ఎందుకంటే అది మట్టి నుంచే వచ్చింది, దానికి దేవుడు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వట్లేదు, ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. దేవుడు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడంటే దాని లోపల ఉన్నటువంటి ఆత్మకి, అంటే బాహ్య పురుషుడు లోపల ఉన్నటువంటి ఆంతర్య పురుషునికి దేవుడు విలువనిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి నా సహోదరుడా, నా సహోదరి, ఆ చనిపోయినటువంటి ఆ యొక్క ఆత్మను తిరిగి ఎలా బ్రతికించుకోగలం, తిరిగి దాన్ని ఎలా జీవింపజేయగలం, తిరిగి దానిని దేవునికి ఇష్టమైనటువంటి దానిగా ఏ రీతిగా తీసుకురాగలం అని మనం ఆలోచన చేస్తే అది క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యము, మరొక మార్గము లేదు. ఎందుకంటే ఆయన మార్గము జీవము, ఆయన తప్ప వేరే మార్గము లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా బాప్తిస్మము కార్యక్రమము అనేటువంటి దానిలో నుంచి చనిపోయినటువంటి ఆత్మను తిరిగి బ్రతికించుకుంటారు. ఆ బ్రతించుకున్నటువంటి, ఆ జీవింపజేసినటువంటి ఆ యొక్క ఆత్మే మనకు కావాలి, దేవుడు కోరుకుంటున్నాడు. అదిగో ఆ యొక్క ఆత్మతో ఆరాధన చేయాలని కోరుకుంటూ ఉంటున్నాడు. జీవింపజేసినటువంటి ఆ యొక్క ఆత్మతో దేవుడు ఆరాధన చేయాలని కోరుకుంటున్నాడు. శరీరం ప్రాముఖ్యమైనదా, ఆత్మ ప్రాముఖ్యమైనదని ఆలోచన చేస్తే ప్రేమైనటువంటి వారలారా, శరీరానికి ప్రాముఖ్యత లేదండి. అందరూ వింటున్నారు కదండి శ్రద్ధగా, నా మాటను శ్రద్ధగా ఆలోచన చేయండి, పరిశీలన కూడా చేయండి. శరీరానికి ప్రాముఖ్యత లేదు, ఎందుకంటే అది మనం ఈ యొక్క లోకానికి రావడానికి ఒక గుడారం అమర్చుకున్నాం అంతే. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక శరీరాన్ని అమర్చి ఇక్కడ పంపించారు, అది శాశ్వతం కాదు. ఏది శాశ్వతం అంటే ఆత్మ శాశ్వతము. ఆ ఆత్మ పేరే మనకు పెట్టబడింది తప్ప శరీరానికి పేరు కాదు. కానీ ఈ యొక్క లోకంలో అందరికీ శరీరం కనిపిస్తుంది కాబట్టి శరీరంతో గుర్తిస్తారు, దానికి దాన్ని రికగ్నైజ్ చేస్తారు. కానీ వాస్తవానికి నీ శరీరానికి పేరు లేదు, నీ శరీరానికి విలువ లేదు, నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మకి విలువ. ఆ యొక్క ఆత్మ స్థిరమైనది, ఆ యొక్క ఆత్మే చిరకాలము ఉండేది, శరీరము కాదు.
అదిగో ఆ యొక్క బాప్తిస్మం కార్యక్రమం ద్వారా నువ్వు దేన్నైతే రక్షించుకున్నావో, దేన్నైతే బ్రతికించుకున్నావో, దేనినైతే జీవింపజేసావో, ఆ యొక్క ఆత్మ దేవునికి కావాలి. ఆ యొక్క ఆత్మతో నువ్వు ఆరాధన చేయాలి. దానినే ఆత్మతో ఆరాధన చేయడం అని అంటారు. ఇది మొదటిదండి. రెండవ భాగం సత్యముతో ఆరాధన చేయడం. ఇప్పుడు మొదటి భాగం మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. ఏదైనా తోటలో చనిపోయినటువంటి ఆ యొక్క ఆత్మ తిరిగి బ్రతికించబడి క్రీస్తు ప్రభు ద్వారా బాప్తిస్మ కార్యక్రమంలో నుండి దానితో దేవుణ్ణి ఆరాధన చేయడమే ఆత్మతో ఆరాధన చేయడం అంటారు. అదే దేవుడు కోరుకునేది. ఆ యొక్క ఆత్మ ద్వారానే, బ్రతికినటువంటి ఆత్మ ద్వారా, చచ్చిపోయినటువంటి ఆత్మ ద్వారా కాదు, మనం చేయలేము కూడా. రెండవది సత్యముతో ఆరాధన చేయడం. సత్యముతో ఆరాధన చేయడం అంటే దీని గురించి రెండు విషయాలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రియమైనటువంటి నా సహోదరుడా, నా సహోదరి, సత్యముతో ఆరాధన చేయడం అంటే మనము చాలా సింపుల్గా ఆ సత్యము అనే పదం రాగానే మనకు అర్థమైంది ఏంటంటే నీ వాక్యమే సత్యము. ఏంటండి నీ వాక్యమే సత్యము? దేవుని యొక్క వాక్యమే సత్యము. ఈ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై శరీరధారిగా మన మధ్య నివసించను. దీంట్లోకి మళ్ళీ వద్దాం. నేను చూస్తాను చూడండి, కొన్ని వచనాలు నేను మీకు చదివి వివరణ చెప్తాను. మత్తయి సువార్త 24:35 వచనం చూస్తా చూడండి. ఆకాశమును భూమియు గతించిన గాని నా మాటలు ఏ మాత్రమును గతించవు. వాక్యము అనే దాని గురించి మనం చదువుతున్నామండి, ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఆ యొక్క వాక్యమే దేవుని మాట. ఆయన చెప్తుంటాడు ఆకాశము భూమి గతిస్తుంది కానీ దేవుని మాట ఏ మాత్రము గతించదు. నేను మరలా మీకు మరొక వచనం చెప్తాను, చదువుతాను చూడండి. 8:10 యోహాను సువార్త 31:32 చూడండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారితే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యమును స్వతంత్రులుగా చేయనని చెప్పగా చెప్పాను. దీని కూడా ఇలాగే పెట్టుకుందాం, మరొక వచనాన్ని మనం చదువుకుందాం. ఇదే యోహాను సువార్తలో 12:48 నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు, నేను చెప్పిన మాటయే అంత్య దినమున వానికి తీర్పు తీర్చును. ప్రియమైనటువంటి నా సహోదరులారా, నా సహోదరులారా, చదవబడినటువంటి ఈ యొక్క మాటలను, వచనాలను మనం ఆలోచించేస్తే దేవుని వాక్యము ఎంత శక్తి కలిగింది, ఎంత విలువ కలిగింది అనే విషయం మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా సత్యము బయలుపరచబడింది. ఆయన మాట వింటే మనం సత్యములో జీవిస్తాము. యేసు మాటలు ఆయన సొంతంగా ఆయన చెప్పట్లేదు, కానీ ఆ యొక్క మాటలు దేవుని దగ్గర నుంచి వచ్చినాయి. కాబట్టి దేవుడు ఏదైతే క్రీస్తు ప్రభు వారికి ఇది చెప్పు లోకానికి అని చెప్పారో ఆ యొక్క మాటల్నే క్రీస్తు ప్రభు వారు ఈ యొక్క లోకములో బోధించారు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ప్రతి మాట సత్యము. సత్య సంబంధమైనటువంటి వారందరూ యేసుక్రీస్తు ప్రభు వారి మాటని వింటారు, ఎందుకంటే సత్యము యేసుక్రీస్తు ప్రభునందు ఉన్నది. సత్యము యేసుక్రీస్తు ప్రభువునందు ఉన్నదంటే సత్యమే యేసుక్రీస్తు ప్రభువారు, సత్యమే దేవుని యొక్క వాక్యము. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి విషయము పరిశుద్ధ గ్రంథంలోనిది. ఇవి ఏవి
సొంతంగా మాట్లాడేటువంటి మాటలు కాదు. ఎందుకంటే గ్రంథమే మనకు తెలియజేస్తుంది, సత్యం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే బయలుపరచబడింది. క్రీస్తు ప్రభువులో సత్యం ఉంది, క్రీస్తు ప్రభువే సత్యము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, మనము ఈ యొక్క లోకములో నీతిగా నడుచుకోవడం, పద్ధతిగా నడుచుకోవడం, చక్కగా నడుచుకోవడం, అందరూ నచ్చేలాగా నడుచుకోవడం, లేదా గ్రంథానికి అనుకూలముగా నడుచుకోవడం, వీటన్నిటిని మనం ఎలా ఆలోచించవచ్చు అంటే, ఇవన్నీ జరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే వీరు వాక్యం ప్రకారం నడుచుకుంటున్నారు, వీరు వాక్యం ప్రకారం జీవిస్తున్నారు అనేటువంటి అర్థము. లేఖనానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో వారే నీతిగా నడుచుకుంటున్నట్టు లెక్క. వాక్యం ప్రకారం అంటే నీ వాక్యమే సత్యము, అంటే సత్యము ప్రకారము. క్రీస్తు ప్రభువు మనకు ఏదైతే తెలియజేశారో దాని ప్రకారం నడుచుకోవడమే నీతిగా నడుచుకోవడం అనేటువంటి విషయము. అనేక మంది మొదటి శతాబ్దంలో క్రీస్తు ప్రభు వారిని ఎరగలేదు, అంటే సత్యాన్ని వారు గ్రహించలేదు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటను బట్టి మనం ఆలోచించేస్తే నీతిగా వారు బ్రతకలేదు, నీతిగా వారు నడుచుకోలేదు, వాక్యం ప్రకారం వారు నడుచుకోలేదు. ఎవరైతే క్రీస్తు ప్రభు వారి మాట ప్రకారం వారు నడుచుకున్నారో వారందరూ లేఖనానుసారంగా జీవించినటువంటి వారై ఉంటారనే విషయాన్ని మనం ఆలోచించేయాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు. సత్యవాక్యాన్ని మనం ఎప్పుడు కూడా సరిగ్గా, అంటే కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క వాక్యము దైవావేశం వలన కలిగింది, మనుషులు ఇచ్చిన బట్టి అది కలగలేదు. దైవ ఆవేశం వలన ప్రేరేపితులే గ్రంథాన్ని రాశారు. కాబట్టి దేవుని యొక్క వాక్యము అంత విలువ కలిగింది, దేవుని యొక్క వాక్యము అంత శక్తి కలిగింది. దేవుని యొక్క వాక్యము దేవుని ద్వారానే పలకబడినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను మీకు ఇంతకుముందు గుర్తు చేశాను, యోహాను సువార్త 1:12-14 మనం చూస్తే ఈ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చింది క్రీస్తు ప్రభు వారి రూపంలో. యోహాను సువార్త 17:17 మనం ఆలోచించేస్తే నీ వాక్యమే సత్యం, అవును ఇంకేమీ లేదు, దేవుని యొక్క వాక్యమే సత్యము, సత్యములో వారిని ప్రతిష్ఠించాలి. ఎవరైతే లేఖనానుసారంగా నడుచుకుంటారో వారు సత్యమందు ప్రతిష్ఠించబడినట్లుగా మనం ఆలోచించవచ్చు. అనేక మంది అబద్ధ బోధకులు ఉంటారో వారు సత్యాన్ని ప్రకటించరు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించరు, వారి స్వలాభం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరిస్తారు. అలాంటి వారి నుంచి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించారంటే వారికి సత్యం తెలియదు. నీ వాక్యమే సత్యం అన్నటువంటి విషయం వారికి తెలియదు. సత్యమే తెలియనప్పుడు వాక్యాన్ని వక్రీకరించేటప్పుడు అది ఆరాధన ఎలా అవుతుంది? ఖచ్చితంగా కాదండి, ఖచ్చితంగా అది ఆరాధన కాదు, అది లేఖనానుసారం కూడా కాదు. నా ప్రియమైనటువంటి నా సహోదరుడ, నా ప్రియమైనటువంటి నా సహోదరి, మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. మనము దేవుని ఆరాధన ఎలా చేయాలి అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. అందులో ముందు మనం ఆత్మతో ఆరాధన చేయాలనేటువంటి పాయింట్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు సత్యముతో ఆరాధన చేయాలనేటువంటి పాయింట్ని మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. సత్యముతో ఆరాధన చేయడం అంటే దేవుని యొక్క వాక్యమే సత్యము, అంటే వాక్యముతో ఆరాధన చేయాలి. ఆ యొక్క వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు క్రీస్తు ప్రభు వారు, అంటే క్రీస్తు ప్రభు ద్వారా ఆరాధన చేయాలి. తండ్రి అయినటువంటి దేవునికి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడం అంటే మనము ఈ యొక్క లోకంలో నుంచి వేరుపరచబడి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఆయన కోరుకున్నటువంటి రీతిగా రక్షణలోనికి వచ్చి
చనిపోయినటువంటి ఆత్మను బ్రతికించుకొని క్రీస్తు ప్రభువుతో, క్రీస్తు ప్రభువు ద్వారా, వాక్యము ద్వారా దేవుని ఆరాధన చేయడమే ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడం. ఇదండి దేవుడు మన నుంచి కోరుకునేది. అంగీకారమైనటువంటి ఆరాధన అంటే ఇది. దేవుడు యాక్సెప్ట్ చేసేటువంటి ఆరాధన అంటే ఇది. ఇలా కాకుండా ఎవరికి నచ్చినట్లుగా వారు ఒక రూపాన్ని పెట్టుకొని ఒక చెట్టుకి, ఒక పుట్టకి, ఒక రాయికి, ఒక కొండకి, లేదా మనలో ఉన్నటువంటి అంటే దేవుడిని ఎరిగినటువంటి వారు కూడా కొద్దిమంది ఉన్నారు క్రైస్తవులు, వీరు వక్రీకరిస్తారు అని చెప్పడానికి రుజువు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక రూపం ఇచ్చి ఒక ఫోటో పెట్టి ఆ ఫోటోకి పూజలు చేస్తారు, మరియమ్మకు ఒక రూపం ఇచ్చి ఆ మరియమ్మకు పూజలు చేస్తారు, టెంకాయలు కొడతారు, కర్పూరం వెలిగిస్తారు, అగరబత్తిలు వెలిగిస్తారు. ఇవన్నీ దేవుడు అంగీకరించడు, ఇది యాక్సెప్ట్ కాదు. దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించారు, దేవునికి వారు విలువివ్వట్లే. దేవుడిచ్చినటువంటి ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలంటే ఆ యొక్క వాక్యాన్ని వారు విడిచిపెడుతున్నారు. వారు స్వలాభం కోసం వారు మార్గాలు వెతుక్కుంటూ వెళ్తున్నారు. క్రీస్తు ప్రభు వారు ఇరుకైన మార్గంలో రండి, ఈ మార్గంలో వస్తే మీరు నన్ను చేరుకుంటారు, పరలోక రాజ్యం మీకు వస్తుందంటే వారు ఆ మార్గం ఎంచుకోవట్లే, విశాలమైనటువంటి మార్గంలో వెళ్ళి ఇదే మేము ఆరాధన చేస్తున్నాం అంటున్నారు. కాదండి ప్రియమైనటువంటి నా సహోదరుడు, నా సహోదరి, అది లేఖనానుసారమైనటువంటి ఆరాధన కాదు. లేఖనానుసారమైనటువంటి ఆరాధన అంటే ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడాన్నే లేఖనానుసారమైనటువంటి ఆరాధన అంటారు అనేటువంటి విషయాన్ని మనందరము గమనించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములు క్రీస్తు ప్రభువారు లేఖనానుసారంగా ఆరాధన చేయకుండా ఎవరైతే ఉన్నారో చూడండి, నేను చూద్దాం చూడండి, మత్తయి సువార్త 7:24-25 వచనాలు చూద్దాం చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిను కనుక అది పడలేదు. ఎవరెవరైతే లేఖనానుసారంగా ఆరాధన చేస్తూ జీవిస్తారో, దేవుని యొక్క మాటల ప్రకారం నడుచుకుంటారో, వారు బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని వారు పోలి ఉంటారు. ఇదే చెప్తున్నాడండి ఇక్కడ క్రీస్తు ప్రభువారు. మరొక వచనం నేను చూద్దాం చూడండి, 28 ఇందులోనే మత్తయి సువార్త 28:20 వచనం చూద్దాం చూడండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిన్నింటిని గైకొనవల్లని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీద కూడా ఉన్నానని వారితో చెప్పాను. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనాలి, ఏ మాత్రం వాటి నుంచి బయటకు రాకూడదు, వాటిని విడిచిపెట్టకూడదు, వాటిని వక్రీకరించకూడదు, వాటితో ఏవి కలపకూడదు, వాటి నుంచి ఏది తీసివేయకూడదు, ఖచ్చితంగా చెప్పింది చెప్పినట్లుగా చేయాలి. ఇదే ఇక్కడ మనకు క్రీస్తు ప్రభు వారు యొక్క లోకంలో ఉన్నప్పుడు తెలియజేసింది, బోధించింది అంతా ఇదేనండి. నా ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరులారా, నేను మరొక వచ్చిన చోత చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2:1 చోత చూడండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందాము? అటు రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడును. ఇదండి ఇక్కడ చెప్తున్నారు. దేవదూతల ద్వారా పలుకుబడినటువంటి వాక్యం స్థిరపరచబడింది. ప్రతి అతిక్రమము అవిధేయత న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాము? మనం వినిన సంగతులు
విడిచిపెట్టకుండా కొట్టుకుని పోగొనట్లు వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉండాలని ఇక్కడ గ్రంథం చెప్తుంది. ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి అనేది ఒక ఆజ్ఞ. ఆ యొక్క ఆజ్ఞను శిరసావహించాలి, దానిని తీసివేయకూడదు, దానికి ఏది కలపకూడదు. ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం పాటించాలి. అయితే అందరూ పాటిస్తున్నారా? అందరూ దేవునికి అంగీకారమైనటువంటి రీతిలో ఆరాధన జరిగిస్తున్నారా లేదన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. ప్రేమైనటువంటి వారు అంగీకారమైనటువంటి ఆరాధనకి ఆజ్ఞ ప్రకారంగా ఆరాధన చేయడం అనేటువంటిది ఒక హద్దులాగా ఉంది, అంటే ఒక లిమిట్ లాగా. దాన్ని ఆ లిమిట్ని మనం దాటకూడదు. అంగీకారమైనటువంటి ఆరాధన, దేవుడు ఆజ్ఞని చేశాడు, ఆ ఆజ్ఞ ప్రకారమే ఆరాధన చేయాలి, ఆజ్ఞను మేరకూడదు. అందుకే లిమిట్ని క్రాస్ చేయకూడదు అన్నాను నేను. ఆ యొక్క హద్దుని మీరేమనుకోండి, ఖచ్చితంగా ఆజ్ఞాతిక్రమము పాపము, పాపము వలన వచ్చే జీతము మరణము. ఇది మన మనసులో పెట్టుకోవాలి. మనం పాత నిబంధనలో దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి ఆయన యొక్క ఆజ్ఞల్ని ఆయన యొక్క కట్టడల్ని గైకొని వాటి ప్రకారం ఆరాధన చేయమని అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా మనం చూస్తాం. మనకు తెలుసు కూడా, ద్వితీయ ఉపదేశకాండం ఆరాధన చదివినా కూడా. వాళ్ళందరూ దేవుని ధర్మశాస్త్రంలో ఇచ్చేటువంటి ఆజ్ఞలన్నింటినీ అనుసరించి ఆరాధన చేస్తే, జరిగిస్తే, దేవుని చిత్త ప్రకారం లోబడితే, లేఖనానుసారంగా జీవిస్తే, ఆరాధన చేస్తే అది అంగీకారమైనటువంటి ఆరాధన అవుతుంది. కానీ ఆజ్ఞలన్నింటినీ విడిచిపెట్టి లేదా ఆజ్ఞలు కొన్నిటిని విడిచిపెట్టి కొన్నిటిని జరిగిస్తే ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులే, అది లేఖనానుసారం కాదు. ఎందుకని మనం ఆలోచించేస్తే దేవుడు పాత నిబంధనలో మనకు అనేక సందర్భాల యొక్క విషయాన్ని బోధించి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఏం చెప్పాడు దాన్నే జరిగించాలి. ఆయన ఏం ఆజ్ఞలు ఇచ్చాడు ఆ ఆజ్ఞల్నే పాటించాలి. నేను ఆజ్ఞలు పాటించిన వేరే ఆజ్ఞలు పాటిస్తానంటావా? ఖచ్చితంగా దేవుడు దానికి ఒప్పుకోడు. లేదు కొన్ని ఆజ్ఞలు పాటిస్తారు కొన్ని ఆజ్ఞలు చేయనంటావా? ఒప్పుకోడు. 90% చేస్తాను 10% చేయనంటావా? దేవుడు ఒప్పుకోడు. నువ్వు 100% చేయాల్సిందే. నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను పూర్తిగా నువ్వు పాటించాల్సిందే. ఆత్మతో సత్యంతో ఆరాధన చేయమంటే నువ్వు ఖచ్చితంగా ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాల్సిందే. ఇది ఆజ్ఞ, దానిని ఎప్పుడు కూడా మనం మేరకూడదు అనేటువంటి విషయాన్ని నేను మీకు ఈ సమయం అందు నేను గుర్తు చేస్తూ ఉంటున్నాను. నేను చూడండి, యాకోబు పత్రిక 2:10 చదువుతాను. ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును. ఏంటంటండి, నేను చదివింది అర్థమైందా? ఎవడైనాను ధర్మశాస్త్రం అంతా గైకొన్నాడు, పూర్తిగా గైకొన్నాడు, ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయాడు, అప్పుడేమంటున్నాడు? ఆజ్ఞలన్నిటి విషయంలో అతను అపరాధియగును. ఇదేనండి నేను మీకు ఇంతకుముందు చెప్పింది. 90% పాటించి నేను 90% చేశానంటావు? దేవుడు ఒప్పుకోడు. ఖచ్చితంగా 100% చేయాల్సిందే. దేవుని యొక్క ఆజ్ఞకి కొంచెమే చేస్తాను, కొంచెం చేయను, వీలున్నప్పుడు చేస్తాను, తర్వాత చేస్తాను, ఇలాంటి సాకులు పనికిరావు. దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడం అనేది ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం పూర్తి చేయాలి. అలాగే కృత నిబంధనలో కూడా ఆయన మనకు ఆజ్ఞలు ఇచ్చినాడు, వాటన్నిటినీ మనం గైకొనాలి, వాటి ప్రకారం మనం ఆరాధన చేయాలి. మనం మొదటగా చదువుకున్నటువంటి యోహాను సువార్త 4:24 కూడా ఆ సమయంలో అక్కడటువంటి ఆ సమరయ్య స్త్రీతో కూడా ప్రభువారు మాట్లాడుతూ తెలియజేసింది అదే. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయవలన నేను. ఖచ్చితంగా అంతేనండి. నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఈ దినాన నేర్చుకున్నటువంటి పాఠము దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన ఏంటి, ఎలా చేయాలనేటువంటి పాఠాన్ని నేర్చుకున్నాం. ఇందులో దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి,
ఆత్మతో ఆరాధన చేయడం ఒక భాగం, సత్యముతో ఆరాధన చేయడం ఇంకొక భాగం. ఈ యొక్క రెండు విషయాలని ఈ సమయంలో మనం నేర్చుకున్నాం. ఆత్మతో ఆరాధన చేయడం అంటే ఏదైనా తోటలో జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమం ద్వారా ఆత్మ చనిపోయింది కాబట్టి, పాపము జరిగింది కాబట్టి, బాప్తిస్మం కార్యక్రమం

0: Good day to everyone. Good to have you with us for our program today. We are in, of course, our series, Basics in Belief, the Church.
1: చూడండి ఈ రోజు మనము సంఘం గురించినటువంటి విషయాలను మనం నేర్చుకుంటున్నాము. ప్రాథమిక బైబిల్ తరగతులలో భాగంగాను సంఘం గురించి మనం నేర్చుకుంటున్నాము.
0: Today we are studying lesson number 6. Is the church a denomination? Is the church a denomination?
1: ఈ రోజు మనము పాఠము 6వ పాఠాన్ని మనం చదువుకుంటున్నాము. అది అంశం ఏమిటి అని అంటే సంఘము ఒక మతానికి సంబంధించినది కాదు, సంఘము అనేటువంటిది ఒక మత శాఖ కాదు అనే విషయాన్ని మనం చదువుకుంటున్నాము.
0: And by the way, in case, well, let's just explain this first. The Church of Christ is not a denomination.
1: చూడండి మొదటిగా దీని గురించి మనం వివరించుకుందాము. క్రీస్తు సంఘము ఒక మత సంబంధించినటువంటిది కానే కాదు అనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాము.
0: The churches of Christ always strive to go as much as we can according to God's word, the Bible.
1: చూడండి క్రీస్తు సంఘము అనేటువంటిది బైబిల్ ప్రకారము నడుచుకున్నదగినటువంటి ఏకైక సంఘంగా మనం గుర్తించుకుంటున్నాము. అది కేవలము బైబిల్ ప్రకారం మాత్రమే నడుచుకుంటూ ముందుకెళ్తుంది.
0: And certainly, honest as I can be, as honest as Brother Robbie can be, if there were anything in the church that we did wrong, we would correct it as soon as possible, because we strive, as I mentioned, to do exactly as God's word says.
1: చూడండి మనము బ్రదర్ పావుల్ గారు కావచ్చు, ఒకవేళ రవి గారు, నేను కావచ్చు, ఎవరేమైనా కూడా తప్పులు చేసేదానికి ఆస్కారం ఉంటది. అయితే దాన్ని అంతటిని కూడా మనము సరిదిద్దుకుంటూ వాక్య ప్రకారంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం మనకున్నది.
0: సో వెరీ సింప్లీ వీ వుడ్ కన్సిడర్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ టు బి ద హోల్. వీ వుడ్ కన్సిడర్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ టు బి the church of the New Testament that Jesus bought and purchased with his blood, the whole.
1: చూడండి నూతన నిబంధనకు సంబంధించినటువంటి సంఘము ఇలాగా పరిపూర్ణమైనటువంటి దాని వలె ఉంటున్నది. అది క్రీస్తు యొక్క రక్తం ద్వారా కొనబడినదై ఉండి ఇలాగా పరిపూర్ణతగా ఉంటున్నటువంటిదిగా ఉంటున్నది సంఘము నూతన నిబంధన కాలంలో.
0: You don't have to do this, Robbie, but the moment I take the whole and I split it, that's a denomination. You don't need to do yours. The moment I split it and do something different from the whole, that's a denomination. Now I have two parts of the whole, but I can't do that in the church.
1: చూడండి డినామినేషన్ అనే పదం మనం వింటున్నప్పుడు, మతానికి సంబంధించినదిగా మనం చూస్తున్నప్పుడు, మత శాఖల వారు ఏం చేశారు అని అంటే ఇలాగా నూతన నిబంధనలో పరిపూర్ణంగా ఉంటున్నటువంటి సంఘాన్ని రెండు భాగాలుగా వేరు చేసేసుకొని వారికి నచ్చినది వారు తీసేసుకుంటూ ఉన్నారు.
0: సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ బికాజ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ దట్ థింక్ దట్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ద చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ are just another denomination.
1: Again, brother.
0: This is a very important topic today. Is the church a denomination? Because there are many in the world that think the churches of Christ are just another denomination.
1: Yes. చూడండి ఈరోజు మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకుని పోతున్నాము. అది ఏమిటి అని అంటే లోకంలో ఉంటున్నటువంటి వారందరూ కూడా, అనగా మత శాఖల వారందరూ కూడా ఏమనుకుంటున్నారు అని అంటే క్రీస్తు సంఘము కూడా ఇతర మత శాఖల వారి వలె అది కూడా ఒక మతానికి సంబంధించినటువంటి శాఖ కదా అని క్రీస్తు సంఘాన్ని కూడా వారు నిర్ణయిస్తూ ఉంటారు.
0: There will be many people that will say, well, this is my denomination. I'm Baptist, Methodist, Catholic.

0: describes the church? Is that the proper thing that the Bible, is it the proper way that the Bible tells us to operate the church? In many denominations or only one single church?
1: చూడండి అనేకమైన మత శాఖలు ఉంటున్నాయి ఈనాడు లోకంలో కానీ బైబిల్ ప్రకారంగా క్రీస్తు సారీ బైబిల్ ను పాటించుతూ నడిపించబడుతున్నటువంటిది కేవలం ఒకటిగానే ఉంటున్నది అది క్రీస్తు సంఘం అయి ఉంటున్నది అయితే ఈ క్రీస్తు సంఘము కేవలము బైబిల్ ను మాత్రమే వెంబడిస్తూ ఉంటున్నది అనే విషయాన్ని మనము జాగ్రత్తగా నేర్చుకోవాలి.
0: Did the apostles teach people to join different denominations? Did the apostles, did they teach people to join different denominations?
1: చూడండి అపోస్తలులు వేరే మత శాఖలను సంఘానికి ఏమైనా జోడించుతూ వచ్చారా? No.
0: Yeah, the answer to that is no, of course. Well, did the first century Christians there in the book of Acts, did they divide themselves up into different groups or denominations?
1: చూడండి అపోస్తల కార్యంలో మనం చదివినప్పుడు సంఘాన్ని ఎవరైనా వివిధాలుగా రకరకాలుగా ఏమైనా విభజించి ఉన్నారా? లేదు. నో.
0: When they obeyed the gospel there in Acts chapter 2, what body were they saved into? Did some go into one denomination, some into another, or were they saved into the one true church? No denomination.
1: చూడండి అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో వారందరూ కూడా బాప్తిసం పొందినప్పుడు ఇదిగో ఒక కొంతమంది ఈ డినామినేషన్ కి వెళ్ళండి, కొద్దిమంది ఈ మత శాఖకు వెళ్ళండి, లేదంటే 3000 మంది పొందారు కదా అక్కడ, ఒక 1000 మంది ఇలాగ వెళ్ళండి, ఒక 500 మంది ఇలాగ వెళ్ళండి అని చెప్పి ఏమైనా వాళ్ళు విభిదాలుగా వెళ్ళిపోయి ఉన్న వారుగా ఉంటున్నారా? లేదు.
0: సో దట్స్ వాట్ వి ఆర్ గోయింగ్ టు స్టడీ టుడే.
1: దాని విషయం గురించి ఈ రోజు మనం చదువుకుంటున్నాము. అంటే సంఘము అనేటువంటిది విభజించినట్లుగా మత శాఖలుగా విభజించినట్లుగా ఈనాడు లేదు, దాని గురించి మనం చదువుకుంటున్నాం.
0: Let's see. First of all, let's read our main text today, which is 1 Corinthians 1, 1 Corinthians 1, verses 10 through 13. 1 Corinthians 1, 10 through 13.
1: మనము ఈరోజు మన పాఠమును ఒక వచనం ద్వారా ప్రారంభించుకుందాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనాల వరకు మనం అందరం కూడా చదువుకుందాము. చదువుతారా బ్రదర్ ఎవరైనా?
0: First Corinthians 1:10-13.
1: సహోదరులారా, మీరందరూ ఏక భావంతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలిసి వచ్చాను. మీలో ఒకడు నేను అపోల్లో వాడు, నేను పౌలు వాడును, ఒకడు నేను అపోల్లో వాడును, మరి ఒకడు నేను కేఫా వాడునను, ఇంకొకడు నేను క్రీస్తు వాడునని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. అయి క్రీస్తు విభజించబడినాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా?
0: Okay. So we can see that the Apostle Paul here is already telling us in verse number 10 that we all have to speak the same thing.
1: చూడండి ఇక్కడ ముందుగానే అపోస్తలైన పౌలు చెప్పాడు 10వ వచనంలో మనమందరం కూడా ఏక తాత్పర్యంతోనే బోధిస్తున్నాము.
0: That there be no divisions. You could say denominations. There are no divisions among you.
1: చూడండి ఇక్కడ మనము విభజించబడి ఉండలేదు అని చెప్తున్నాడు పౌలు. ఒకవేళ విభజించబడలేదు అనే విభజన అనే పదాన్ని మనము మత శాఖగా వేరు వేరుగా విభజించబడినట్లుగా మనం చూసుకుందాము. ఇప్పుడు విభజించబడినట్టుగా లేము కదా, విభజించినట్టుగా లేము అనేటువంటి ఆ పదాన్ని మనము విభజించినటువంటి ఈనాడు లోకంలో అనేక మత శాఖలుగా విభజించబడినటువంటి వారిని మనం పోల్చుకున్నట్లయితే
0: in verse 13 he asked the question, is Christ divided?
1: చూడండి అక్కడ ప్రశ్న వచ్చింది ఏమిటి అంటే క్రీస్తు విభజించబడి ఉన్నాడా?
0: And of course the answer to that is no. He's not divided.
1: చూడండి క్రీస్తు విభజించబడి ఉండలేదు, దానికి ఆన్సర్

0: నో అని అర్థం, నో అని వస్తుంది.
1: So that's why today's study is very important. If the Apostle Paul commanded and us to all be one, then why are there so many churches, quote unquote, today?
0: చూడండి, అపోస్తలైనటువంటి పౌలు కేవలము ఒక సంఘం గురించే మాట్లాడుతున్నప్పుడు, కానీ అక్కడ అనేకమైనటువంటి వారిగా విభజించబడి ఉన్నారు. దాని గురించే పౌలు మాట్లాడాడు, క్రీస్తు విభజించబడి ఉన్నాడా అని.
1: All right. So let's get to point one. Let me get this on the screen here.
0: Okay.
1: All right. So point number one on our student handout is the church belongs to Christ. It's not a denomination. It's not a portion of the whole. It's the whole. It's not a portion of the whole. So the church belongs to Christ, not a denomination. That's point one.
0: Sangamu Christuku chendinadai unnadi. Sangamu anetuvantidi Christunaku chendinadai unnade kaani vibhajinchabadinattuga ledu. Ippudu paripurnamainatuvanti ee sangamunu okavela chusukunnatlayite deenini vibhajinchabadinattuga vere bhagalaga chesinattuga manam cheyakudadu. క్రీస్తు ఒక్కడే దాని సంఘాన్ని నేను కడతానని చెప్పాడు. ఇది నా సంఘం అని చెప్పాడు. క్రీస్తుకు సంబంధించింది సంఘము అని అంటే.
1: All right. Let's read Matthew chapter 16 and verse 18. Matthew chapter 16 and verse 18.
0: మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాము. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను.
1: So Jesus here plainly says there's a very important word in this verse that says, I will build my church. Singular, not plural. I will build my churches, plural, but I will build my church.
0: చూడండి, ఇక్కడ క్రీస్తు నా సంఘమును కట్టెదను అని చెప్పాడు. అక్కడ కేవలము ఏకవచనముతో నా అని పలికాడు తప్ప అనేక బహువచనాలతో సంఘములు అని చెప్పలేదు. అక్కడ నా సంఘమును నేను కట్టెదను అని చెప్పాడు క్రీస్తు.
1: So we have to understand that the church belongs to Christ.
0: ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమైపోయింది, సంఘం అనేది క్రీస్తుకు చెందినదే.
1: He is the builder.
0: ఆయనే సంఘానికి కట్టిన వాడిగా ఉన్నాడు, సంఘమును కట్టిన వాడిగా ఉన్నాడు.
1: He's the owner.
0: ఆయనే దానికి యజమానుడై ఉన్నాడు.
1: And he is the head of the body, the church.
0: చూడండి, ఆయనే దానికి శిరస్సై ఉన్నాడు. శరీరం అనే సంఘమునకు ఆయనే శిరస్సై ఉన్నాడు.
1: As we defined the denomination, a denominational church usually has a religious body and has its own name, a different name.
0: చూడండి, మనం లోకంలో చూసినట్లయితే ఈనాడు లోకంలో ఉన్నటువంటి అనేక మత శాఖలు వివిధమైనటువంటి నామాలను కలిగి ఉన్నారు, వేరే వేరే పేర్లను కలిగి ఉన్నారు సంఘంలో, సంఘం అని చెప్పుకుంటూ.
1: Most of the time, a denominational church has its own headquarters.
0: చాలా మంది మత శాఖల వారికి అనేకమైనటువంటి మత శాఖలు ఈనాడు లోకంలో ఉన్నాయి. వారందరికీ కూడా హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. హెడ్ క్వార్టర్స్ అంటే ప్రధాన కార్యాలయం ఒకటి ఉంటది వాళ్లకు. ఒక వాళ్ళు వాళ్ళ ప్రధాన కార్యాలయం ఒక చోట పెట్టుకొని దానికి అక్కడ నుండి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘంలో అన్నిటిని కూడా, శాఖలను అన్నిటిని కూడా నడిపిస్తూ ఉంటారు.
1: And a lot of times they have their own creed, C-R-E-E-D, their own governing document outside of the Bible.
0: చూడండి, చాలా మంది వాళ్ళందరూ ఏం చేస్తారంటే బైబిల్కు బయటికి వచ్చేసి వారికి సంబంధించినటువంటి కొన్ని పత్రాలను వారు తయారు చేసుకుని ఉంటారు.
1: But the church does not have or belong to a human founder. It only belongs to Jesus Christ, our Lord and Savior.
0: చూడండి, చాలా మంది ఏమనుకుంటారంటే సంఘానికి ప్రభువులు వేరు వేరుగా ఉంటారు. సంఘం అగైన్ బ్రదర్,
1: ద చర్చ్ only has Jesus as its founder. It doesn't belong to a human founder.
0: చూడండి, సంఘాలకు సంఘాన్ని స్థాపించిన వాళ్ళు నాడు లోకంలో మనుషులు అని చెప్పుకుంటారు. అక్కడ సంఘాన్ని స్థాపించింది నేనే, లేదంటే ఫలానా ఏరియాలో ఫలానా ప్రాంతంలో సంఘాన్ని ప్రారంభించింది నేనే అని చెప్పుకుంటూ ఫౌండర్ మన స్థాపించినటువంటి వాళ్ళు మనుషులు అయినట్టుగా చెప్పుకుంటున్నారు. కేవలం క్రీస్తు మాత్రమే సంఘాన్ని స్థాపించాడు, ఆయనే దానికి ఫౌండర్ అయి ఉన్నాడు.
1: సో దేర్ ఇస్ నో కౌన్సిల్ టు ద ట్రూ చర్చ్, దేర్ ఇస్ నో కాన్ఫరెన్స్, దేర్ ఇస్ నో పోప్ ఇన్ ద ట్రూ చర్చ్.
0: చూడండి, నిజమైనటువంటి సంఘమునకు పోపు అనేవాడు ఎవరు కూడా ఉండడు.
1: It all belongs to Jesus Christ.
0: కేవలం క్రీస్తుకు సంబంధించిందిగానే ఉంటది అదంతా.
1: Now, let's read Acts chapter 20 and verse number 28.
0: అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాము. దేవుడు తన స్వరక్త మితి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచును, ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు.
1: And the end of this verse says, as the Apostle Paul is encouraging the elders of the church, he says that the church is what Jesus purchased with his own blood.
0: చూడండి, ఇక్కడ యేసు క్రీస్తు అనగా యేసు ఎవరైతే దానికి రక్తాన్ని ఇచ్చారో ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ, దేవుడే అక్కడ ప్రభువే సంఘమును కాపాడడానికి, సారీ సంఘాన్ని రక్తం ద్వారా సంపాదించుకొని దానిని కాపాడుటకు అధ్యక్షులుగా కొంతమందిని పెద్దలుగా కొంతమందిని నిర్ణయించి ఉన్నాడు.
1: And that is the one thing that makes the church so precious.
0: చూడండి, అందుకే ఆ వచనాన్ని బట్టి చూస్తే సంఘంలో కొంతమంది ఉన్న అధ్యక్షులుగాను పదవులు కలిగిన వారిగా ఉండొచ్చు.
1: And it also tells us that if Jesus purchased the church with his blood, then no man has the right to change it to a denomination.
0: వాళ్ళు అక్కడ క్రీస్తు ద్వారా నియమింపబడుతున్నారు, కేవలం క్రీస్తు మాత్రమే సంఘం కొరకు రక్తాన్ని ఇచ్చాడు, ఆయనకు మాత్రమే సంఘం పైన సర్వాధికారం ఉంటది.
1: All right, so that brings us to point number two. Point number two.
0: రెండవ అంశంలోకి మనం వెళ్తాము.
1: Which is the Bible teaches one body, not many religious bodies, but only one body.
0: చూడండి, బైబిల్ ఒకే శరీరాన్ని గురించి బోధిస్తుంది, అనేక శరీరాలను గురించి బోధించడం లేదు.
1: All right, let's read Ephesians 4 and verse 4.
0: ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాము. ఆ శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుకు పిలువబడితిరి.
1: All right, so there is one body. I don't know how much plainer that or clearer that the Apostle Paul can be. There's only one body.
0: చూడండి, కేవలం ఇక్కడ ఒక్కటే శరీరం అయి ఉన్నది, అపోస్తలులు కానీ ఇంకా ఎవరు కూడా ఇక్కడ శరీరంగా చెప్పబడడం లేదు.
1: And then Colossians chapter 1 and verse 18, Colossians 1 and verse 18.
0: కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదివినప్పుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను.
1: So if he's the head of the body is the church. Again, there's no mistaking it. If I read this out of the Bible, that's the authority, is the Bible. And so when the Bible says it, I have to believe it.
0: చూడండి, బైబిల్లో ఏం చెప్తుందో దాన్ని మాత్రమే మనం నమ్మాల్సిన వారిగా ఉన్నాము. ఇక్కడ బైబిల్ ఏమని చెప్తున్నది అంటే, క్రీస్తు సంఘము అనేటువంటి ఆ శరీరానికి క్రీస్తు ఒక్కడే శిరస్సుగా ఉంటున్నాడు. ఇప్పుడు సంఘము అన్నప్పుడు ఆయన శరీరంతో పోలుస్తున్నాడు దానిని. ఆ శరీరానికి క్రీస్తు ఒక్కడే శిరస్సుగా తలపతిగా ఉంటూ ఉన్నాడు.
1: సో ఇఫ్ దేర్ ఇస్ వన్ బాడీ అండ్ ద వన్ బాడీ ఇస్ ద చర్చ్ దెన్ దట్ హాస్ టు మీన్ దేర్ ఇస్ ఓన్లీ వన్ చర్చ్.
0: ఇక్కడ కేవలము ఒకటే శరీరం అయి ఉన్నది, ఆ ఒకటే శరీరము సంఘం అయి ఉన్నది, ఆ ఒకటే శరీరానికి ఒకటే శిరస్సుగా ఉంటున్నాడు, ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు.
1: But you see, that's the danger of what the denominational world thinks. They don't think that way.
0: చూడండి, ఈ విధంగా వాళ్ళు ఎవరు కూడా మత శాఖల వాళ్ళు ఆలోచన చేయడం లేదు. వాళ్ళ ఆలోచన చూస్తే చాలా భయంకరంగా ఉంటాయి.
1: Those in denominational churches say, well, there are many different religious bodies, and each one is acceptable to God and to the Lord. But that's not true, of course.
0: చూడండి, అనేకమైనటువంటి శరీరాలు కలిగినట్టుగా వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు వాళ్లకు క్రీస్తును మాత్రము దేవుని మాత్రం విడిచిపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేస్తూ ఉంటారు.
1: All right. But the New Testament again says there's one body. That's very important to understand. There's only one body. There cannot be many bodies.
0: చూడండి, క్రీస్తు కొత్త నిబంధనలో కేవలము ఒకటే శరీరమై ఉన్నది, కానీ అనేకమైనటువంటి శరీరాలు ఉన్నాయని ఎక్కడా చెప్పబడం లేదు. ఆ మత శాఖల వాళ్ళందరూ కూడా బైబిల్ కు బయటకు వచ్చి చెప్తున్నారు తప్ప బైబిల్లో ఉన్నది చెప్పడం లేదు సంఘం గురించి.
1: And by the way, here's another thing that separates the true church from the denominational belief.
0: చూడండి, ఈరోజు నిజమైనటువంటి సంఘాలను విభజించేటువంటి మాట గురించి మనం తెలుసుకుందాము. మత శాఖల వారు ఏమనుకుంటారో దాని గురించి వివరించుకుందాము.
1: The one body doesn't mean one building, one place that we meet. That's not what the body is. Just because Brother Robbie meets at a certain location and I meet at a certain location, that's not two bodies. We're all part of one body, the church worldwide.
0: చూడండి, మత్స్యాగర వాళ్ళు ఏమనుకుంటారంటే, మరి మీ ఊర్లో మీకు ఒక సంఘం ఉంది కదా, మన అమెరికాలో ఆయనకు ఒక సంఘం ఉంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నిజానికి ఇది మత శాఖ కాదు. ఇది సంఘం ఒకటే, కానీ కూడుకునే ప్రదేశాలు ఒక్కొక్క చోట ఉంటున్నాయి. ఇప్పుడు పత్తూరులో మనం ఇక్కడ కూడుకుంటున్నాం, కాజీపేటలో పత్తూరులో ఇక్కడ కూడుకుంటున్నాం, అమెరికాలో ఆయన అక్కడ కూడుకుని ఉంటున్నాడు, ఖమ్మంలో ఈయన కూడుకుంటున్నాడు రమేష్ బ్రదర్. ఇలాగా వారి వారి ప్రాంతాల వైజుగా వారు విభజించబడి సంఘాలను అక్కడ కూడికగా ఏర్పాటు చేసుకుంటున్నారే తప్ప సంఘాలను విభజించి దానికి ఇది అని చెప్పి వేరే వేరేదిగా చెప్పుకుంటూ వెళ్ళడం లేదు అక్కడ.
1: సో దేర్ మే బి మెనీ లోకల్ కాంగ్రిగేషన్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, బట్ వీఆర్ ఆల్ వన్ స్పిరిచువల్ బాడీ ఆఫ్ ద సేవ్డ్ పీపుల్.
0: చూడండి, మనమందరం కూడా కేవలము ఒక్క రక్షించబడినటువంటి సమూహంగానే ఉంటున్నాము, కానీ మనకు ప్రాంతాల వారీగా చూసుకుంటున్నట్లయితే ప్రాంతాల వారీగా స్థానిక సంఘాలు వేరుగా ఉండొచ్చు. ఈ ప్రాంతంలో ఇక్కడ స్థానిక సంఘం ఉంది, ఆ ప్రాంతంలో అక్కడ ఒక సంఘం ఉంటున్నది తప్ప ప్రాంతాల వారీగా సంఘాలు ఉంటున్నాయేమో గాని సంఘాలు మాత్రం విభజించబడినట్లుగా ఏం లేదు.
1: In the New Testament, the Apostle Paul would write many letters to different churches.
0: చూడండి, నూతన నిబంధనలో
1: I should say many congregations, let me put it that way. He wrote many letters to different congregations.
0: చూడండి, చాలా మంది పెద్దలు ఉంటున్నారు, వారందరికి అనేకమైనటువంటి మతాలు కలిగి మత శాఖలుగా వాళ్ళు విభజించబడి ఉంటున్నారు.
1: So when we talk about epistles or letters to the Corinthians, that's the church at Corinth.
0: చూడండి, మనం కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసుకుంటున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి లీడర్స్, అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఏ విధంగా విభజించబడి ఉన్నారో చూద్దాం మనం.
1: There was a church at Ephesus, or a congregation at Ephesus, and we have the letter sent to the Ephesians.
0: చూడండి, మనం పత్రికలను చూసుకుంటున్నట్లయితే చాలా పత్రికలు ఉన్నాయి. ఇక్కడ ఎఫెసులకు రాసిన పత్రిక అంటున్నాడు అంటే ఎఫెసులో ఉన్నటువంటి స్థానిక సంఘం అని చెప్పి అర్థము.
1: So the Apostle Paul wasn't writing to different churches. He was writing to different congregations, not denominations, but different congregations of the same body.
0: చూడండి, ఒకటే శరీరానికి ఆ పత్రిక రాస్తున్నాడు, కానీ ప్రాంతాల వారీగా అవి అక్కడెక్కడ ఉంటున్నాయి. ఎఫెసులో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క సంఘమునకు ఒక పత్రిక రాస్తున్నాడు, కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క సంఘానికి పత్రిక రాస్తున్నాడు, గాని మత శాఖలకు రాయడం లేదు. అందుకే అదిగో ఈ సంఘానికి అని చెప్పి పలానా పౌలు సంఘానికి, పలానా పిలాతు సంఘానికి, పలానా వాళ్ళ సంఘానికి, ఈ సంఘానికి అని చెప్పి రాయడం లేదు ఆయన పౌలు. ప్రాంతాల వారిగా చూపించి రాస్తున్నాడు, ఇదిగో ఎఫెసులో ఉన్నటువంటి సంఘమునకు రాస్తున్నాడు, పలానా ఏరియాలో కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు తప్ప ఆయన విభజించి మతాలకు సంబంధించినటువంటి సంఘాలుగా రాయడం లేదు. ఆయన కాంగ్రిగేషన్లు అనగా స్థానికమైనటువంటి లోకల్ స్థానికమైనటువంటి సంఘాలుగా ఉంటున్నాయో తప్ప, ప్రాంతాల వారిగా సంఘాలుగా ఉంటున్నాయి తప్ప, వివిధమైనటువంటి వేరువేరుగా ఉండలేదు. అవి కేవలం ఒకటి శరీరం, అవి ఆయా ప్రాంతాలలో కూడుకుంటూ ఉన్నాయి.
1: So they all followed the same Lord, the Lord Jesus Christ.
0: చూడండి, ఆ పత్రిక రాస్తున్నటువంటి వారందరూ కూడా.
1: Oh, we lost our translator. He'll be right back. They followed the same Lord. That's extremely important. There weren't different ones that were to be followed. Only Jesus Christ. And if we're following Jesus, we have to follow what he asked us to do. That's very important. All right, we'll have a minute delay here. Brother Ravi was having some electrical problems, weather or something going on, so we'll wait until he gets back in. But until we get him, we'll just say, and then we'll let him translate. They called the same Lord. They followed the same doctrine and the same gospel. And that's not going to happen in the denominational world, because they follow many different gospels. They follow many different types of churches. And so it's not possible that there would be many different churches.

0: give him time to get established back. Then we will continue on. There you are. All right. Just let me know when you're ready to start back.
1: Hello?
0: Okay. I got you. You ready?
1: Yeah, I'm ready.
0: Okay. So, we've got to understand there's a difference between a congregation, which is what we call the individual portions of the church across the world. There's a difference between a local congregation and the many denominations. There's a big difference.
1: స్థానిక సంఘాల గురించినటువంటి వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆయా ప్రాంతాల వారిగా మనం చూసుకున్నట్లయితే ప్రాంతాల వారిగా సంఘాలు ప్రాంతాల వారిగా సంఘాలు విభజించబడి ఉన్నాయే తప్ప మతాల వారీగా సంఘాలు విభజించబడి ఉండలేదు అసలు.
0: So as we mentioned earlier, there are many local congregations seen in the New Testament.
1: చూడండి, కొత్త నిబంధనలో అనేకమైనటువంటి స్థానిక సంఘాలు ఉంటాయి.
0: But many denominations with different doctrines, different names, those are not seen in the New Testament.
1: కానీ కొత్త నిబంధనలో విభిన్నమైనటువంటి సంఘాలు ఏమీ లేవు. కొంతమంది ఏం చేస్తారంటే చాలా మంది మతాలుగా విభజించబడిన పలానా సంఘము, నేను పలానా సంఘము అని చెప్పుకుంటున్నారు. కానీ ఈ సంఘంలో ఉన్నటువంటిది ఆ సంఘంలో ఉండదు, ఆ సంఘంలో ఉన్నటువంటిది ఈ సంఘంలో ఉండదు. ఇవన్నీ కలుపుకొని చూసుకుంటే బైబిల్లో ఏమి ఉండదు చేసేవి కూడా. కేవలం క్రీస్తు సంఘము మాత్రమే బైబిల్ను వెంబడిస్తూ ఉన్నటువంటి నిజమైన సంఘంగా మనం గుర్తించుకోవచ్చు. మన మూడవ పాయింట్ ను మనం తెలుసుకుందాము.
0: What do I need to do then? Make it lower or?
1: No, but it is not showing of your face and the sharing of your screen.
0: Right. I'll try to share it again. Just a moment.
1: Okay.
0: Can you see now? Can you see now? All right, so point number three is going to be division by human names is condemned in God's Word. Division by human names condemned by God's Word.

0: All right, can
1: Okay.
0: you see now?
1: Oh, okay.
0: Okay. Division by human names is condemned in God's word.
1: చూడండి, దేవుని నామాన్ని కాకుండా అనగా క్రీస్తు నామాన్ని కాకోకుండా వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వివిధమైనటువంటి అనేక నామాలను కలిగి ఉంటున్నారు ఈనాడు సంఘంలో కూడా.
0: All right, we read this in the beginning, but let's read 1 Corinthians 1 and verse 10 one more time. 1 Corinthians 1 and verse 10.
1: మరొకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాము. చదవండి బ్రదర్ రమేష్ గారు, చదువుతారు బ్రదర్ అట్లా.
0: The Apostle Paul here was pleading, he was begging people during that first century that there would be no divisions. Don't divide yourselves into different groups. He was begging them. He says, I beseech you. I beg you.
1: అంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు వారిని బతిమాడుకుంటున్నాడు, అయ్యా ఇలాగ విభజించబడడం కరెక్ట్గా సరైనది కాదు, క్రీస్తు విభజించిన వాడుగా లేడు, మనం అందరం కూడా ఏక తాత్పర్యంతో ఉండాలి, ఏక మనసుతో ఉండాలి, ఏక బోధతో మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పి పౌలు అక్కడ ఉన్నటువంటి కొరింథీయులో ఉన్నటువంటి వారికి అనగా విభజన పొందుతున్నటువంటి వారందరికీ కూడా బ్రతిమాడుకుంటున్నాడు, సరైనదిగా కాదు ఇది విభజన పొందడము.
0: And very importantly, he asked them all, well, no, it was a command. He commanded them all to speak the same thing.
1: చూడండి, అలాగే పౌలు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు, ఇదిగో మనం ఒక్క పేరునే మాట్లాడాలి అని, మనం ఒకే విధంగా మనం బోధించాలి అని చెప్పి పౌలు అక్కడ వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు.
0: And he also asked them that they were to be of the same mind and of the same judgment.
1: చూడండి, అక్కడ వారికి అదే విధాన్ని తెలుపుతున్నాడు, మనం అందరూ ఏక మనసుతో ఉండాలి, ఏక తాత్పర్యంతో ఉండాలి, మనం
0: All right, Ravi's having bad technical problems, but I will say before he gets back that the only way that we can have the same mind and the same judgment is through God's word. That's why when I go off the pages of God's word, when I do things outside of the book, the holy book, then I'm not doing and I'm not reading and I'm not understanding properly what the Lord would have us to do relative to governing the church and the way the church is structured, the way that we meet, and the way that we worship. All of those things are eternally important, very important.

0: All right, so we were saying that the church is to speak the same thing, the same mind, and the only way to get that is through God's Word.
1: చూడండి, సంఘము ఒకటే మనసుతో ఒకటే తాత్పర్యంతో ఒకటే మాటతో కేవలము బైబిల్లో ఉన్నటువంటి దానినే వెంబడించాలని మనం ఆజ్ఞాపించబడుతూ ఉన్నాము.
0: Now, we don't have to read this, but we read it earlier in verses 12 and 13 of 1 Corinthians 1. There were a lot of people that were choosing basically the preacher they wanted to follow, Apollos and Peter and the Apostle Paul and Christ. People were saying, well, I'm part of this group or I'm part of that group. And the Apostle Paul says, no, Christ is not divided. And so our congregations can't be divided.
1: చూడండి, చాలా మంది కొరింథీయుల రాసిన పత్రిక 1:10 ఏమని చెప్తున్నారంటే, మేము అపొల్లము, నేను క్రీస్తు వాడను, నేను పౌలు వాడను, నేను అపొల్లో వాడను అని చెప్పుకుంటున్నాడు. కానీ పౌలు ఏమని చెప్తున్నాడంటే, క్రీస్తు విభజించబడ్డు, క్రీస్తు ఒక్కడుగానే ఉంటూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు.
0: And that question, by the way, is still very important today. Is Christ divided?
1: చూడండి, అదే ప్రశ్న ఈ రోజు చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. నిజంగా క్రీస్తు విభజించబడి ఉన్నాడా? మీకు కూడా ప్రశ్న.
0: There weren't different men that died. I'm sorry. Huh?
1: Okay, I'm sorry.
0: That's right. There weren't different men that died for us. There was only one, and that was Christ Jesus, our Lord. He's the one that died for us.
1: చాలా మంది మన కోసం ఏమైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారా? పౌలు ఏమైనా మన కోసం చనిపోయిన వాడు ఉన్నాడా? ఇంకా చాలా మంది అపోల్లో వాళ్ళు కానీ ఎవరైనా ఇంకా ఎవరైనా కానీ మన కోసం చనిపోయిన వారిగా ఉంటున్నారా ఇక్కడ? లేదు, కేవలం క్రీస్తు మాత్రమే మన కోసం చనిపోయిన వాడిగా ఉంటున్నాడు.
0: Were we baptized under different religious leaders? And the answer to that is no. When we were baptized, we're supposed to be baptized in the name of the Father and the Son and the Holy Spirit. We're not baptized under different names of different other people.
1: చూడండి, మనం ఏమన్నా చూడండి ఇక్కడ ఏంటండి, మనం ఏమన్నా బాప్తిజం తీసుకుంటున్నప్పుడు వివిధమైన నామాలతో మనం ఏమన్నా బాప్తిజం తీసుకుంటున్నామా? ఇక్కడ బాప్తిజం తీసుకున్నప్పుడు నా నామంతో బాప్తిజం తీసుకుంటున్నావు, ఇంకొక నామంతో ఏమైనా బాప్తిజాలు తీసుకుంటున్నావా? కేవలం క్రీస్తు నామంతో మాత్రమే బాప్తిజాలు తీసుకుంటున్నావు.
0: So the important thing is to understand it is that Christ is the one who died for us. Therefore, we only belong to Christ and Christ alone. The denominational world will talk about other people who founded their churches, so-called, and that's not the proper way that we're taught in God's Word. And we'll let Robbie translate that when he gets back. I know he's frustrated because he's having difficulties today. I would be frustrated too, but we'll let him hang on. Let's see here.

0: All right, I think under the circumstances, we'll probably stop with this point and then we'll pick up next week. Maybe it will be a little bit better. That way we won't have to be so choppy as we go through. But all of these points are extremely important. And it's important that we get in our minds that we are not one of many. We are one in Christ Jesus. We're not one of a different group of people. We are the true church, and we follow what God asks us to do through the Lord and through the apostles. It's vitally important to understand that as we go through. Now, if you are in a denominational church, these things are very challenging, I understand. But you cannot go against Scripture. Everything that we have talked about has come from God's Word. It's not what I believe. It's not what Brother Robbie believes. But it's what's in God's Word, what the apostles wrote us and told us to do. And we have to do what they did in the first century in order to be right. There's only one way. And that way is told to us in God's Word. All right, Brother Ravi is back with us.
1: So I went to outside of my village, but okay. Here no power and no signal here.
0: Okay, I think probably let's just say a few more things and then we'll stop with this point and then we'll continue next week. Okay, shall we do that? So we'll do three this week and then we'll do, and then maybe next week. Okay, so as you checked out, we were talking, or I was trying to get across the point that Christ is the one who died for us. He's the one that established the one body. There's only one body, not many. So the church cannot wear human names. We don't say like the Baptist church. That doesn't establish itself as a church of Christ. The Methodist church, where is Christ in that title? And it's not. We have to bear the name of Jesus Christ.
1: కేవలం క్రీస్తు మాత్రమే మన కోసం చనిపోయిన వాడిగా ఉంటున్నాడు. ఆయనే చనిపోయిన వాడిగా ఉంటున్నాడు కాబట్టి మనం ఆయన నామంలోనే బాప్తిసం పొందుతున్నాం తప్ప ఇంక వేరే ఎవరి నామంలో మనం బాప్తిసం పొందడం లేదు ఈరోజు.
0: సో ఇఫ్ ఐ బిలాంగ్ టు ఎ రిలీజియస్ బాడీ అండ్ ఇట్స్ నేమ్డ్ ఆఫ్టర్ ఎ హ్యూమన్ లీడర్ ఆర్ ఇఫ్ ఇట్స్ నేమ్డ్ అరౌండ్ ఎనీథింగ్ అదర్ దెన్ వాట్ the Bible gives us the authority to say, then it cannot be the true church.
1: చూడండి, మనం బైబిల్లో పోల్చినట్లు మనం చూసుకున్నట్లయితే క్రీస్తు నామమున రక్షణ లేనప్పుడు అనేకమైన మతాలు అనేక మత శాఖలుగా విభజించబడుతూ అనేకమైనటువంటి నామాలతో పడుతున్నటువంటి ఏ సంఘం కూడా అది బైబిల్ ప్రకారంగా లేనిదై ఉంటుంది కాబట్టి అది సంఘాలుగా పిలువబడిన ఎరువు.
0: All right. So let's review the first three points. And then we will, Lord willing, continue the last three points next week. So we found out today that the church belongs to Christ. It's not a denomination. Jesus said, I will build my church. My church. Only one church. Point number two, the Bible teaches one body, not many religious bodies, not several religious bodies, only one religious body. And then point number three, division with human names is condemned, as we saw in 1 Corinthians 1, the Apostle Paul would ask, is Christ divided? And the answer to that question is no. So if Christ is not divided, then we can't be divided either. And those are all very important points. And we'll let Robbie hopefully talk about that in just a moment. He's having power problems. There's some issues there in India. So this is the first week that we have had this type of an issue. So we'll just try to get through it today. And then, Lord willing, next week will be much, much better. I know I can tell he's frustrated, and you can imagine why. But we'll end the lesson here with the first three points. All right.
1: In my face?
0: Okay, no. But I can hear you. That's okay. So let's get through. So point number two, we found out that the Bible teaches there is one body, not many religious bodies. There's only one.
1: చూడండి రెండవ పాయింట్ లో మనం చూసినట్లయితే బైబిల్ ఒకే శరీరాన్ని గురించి బోధిస్తున్నది కానీ అనేక శరీరాల గురించి బోధించడం లేదు.
0: And so, also, point number three, division by human names is condemned by the Apostle Paul. He says you can't be separated. You can't be in denominations.
1: చూడండి పాయింట్ నెంబర్ త్రీని మనం గమనించినప్పుడు మానవ నామాల ద్వారా విభజనను ఖండిస్తూ ఉన్నాడు పౌలు గారు ఇక్కడ. అంటే మనుషుల నామాల ద్వారా సంఘాలను పిలువబడుతున్నాయి ఇప్పుడు. నేను పలానా ఐదారి సంఘము, నేను పలానా పితృ సంఘము, లేదా నేను పౌలు సంఘము, లేదంటే నేను పలానా భక్త సింగు గారి సంఘము, లేదంటే నేను దేవదాసు గారి యొక్క సంఘం అని చెప్పుకుంటూ నానా విధాలుగా సంఘాలు పిలువబడుతున్నాయి. ఇదిగో ఆ పదాన్ని ఆ విధానాన్ని పౌలు ఖండిస్తున్నాడు. ఇదిగో క్రీస్తు విభజించబడి లేదు, శరీరం క్రీస్తుకు మాత్రమే ఉన్నది, క్రీస్తు శరీరం మాత్రమే కోసం మరణించబడినది, ఆయన ద్వారానే రక్షణ వచ్చిందని చెప్పుకుంటూ ఒక్కటిగానే ఉండనని చెప్తున్నాడు. కానీ విభజించబడకూడదని చెప్తూ విభజించబడి చెప్పబడడం లేదు ఇక్కడ మనకు.
0: All right, so Lord willing, next week we will talk about the fact that we don't follow human tradition.
1: చూడండి రేపటి వారం మనము మానవుని యొక్క విధానాలను ఆచారాలను ఫాలో అవ్వకూడదు అనే విషయం గురించి తెలుసుకుందాము రేపు వారము.
0: We'll talk about that we have to have unity in the truth that we speak in church.
1: చూడండి అలాగే సంఘంలో సత్యంలో మాత్రమే మనం ఐక్యంగా ఉండాలి అనే విషయం గురించి రేపు వారం తెలుసుకుందాము.
0: And we'll also talk about next week that the church and religion worldwide needs to re-establish itself under one doctrine, not many doctrines.
1: అలాగే సంఘము కృత నిబంధన ప్రకారంగా పునరుద్ధరించబడాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాము బోధపరంగా కూడా.
0: All right. So let's have a word of prayer while we still have Brother Ravi, and then we'll close out, and then we'll complete the lesson next week.
1: Okay.
0: All right. You want to pray or shall I?
1: You pray, brother.
0: It's okay, sure.
1: Wait,
0: all right.
1: Wait.
0: Sure. All right. Let's pray together. Hello, everybody. Okay. All right. You ready?
1: Yeah, I'm
0: ready. All right. Father, we're so thankful that we've had this time together to study your word.
1: తండ్రి మాకు ఈ విధంగా మీ వాక్యం చదువుకోవడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు మా తండ్రి.
0: And we're so thankful that we can study this very important topic about the true church.
1: నిజమైనటువంటి సంఘం గురించి ఈ విధంగా అనేక విషయాలను తెలుసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు మా తండ్రి.
0: Again, forgive us of our sins that we can have open minds and open hearts to understand these things that we've discussed today.
1: తండ్రి మీరు మా పాపములను క్షమించి మా హృదయాలను తెరవండి మా తండ్రి. మీ యొక్క వాక్యాన్ని మీ యొక్క సంగతులను అన్నింటిని కూడా గ్రహించినట్లు మా హృదయాన్ని తెరవండి మా తండ్రి.
0: And even though Satan may try to stop us through electrical issues and other things, we're thankful, Father, for each and every person who has been here with us today in hopes that they can understand better about the true church.
1: తండ్రి ఈ విధంగా మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము. అలాగే మా తండ్రి ఈ కరెంటు ప్రాబ్లం వలన ఈ ఇక్కడ ఉన్నటువంటి టవర్ వలన మాకు వచ్చిన అంతరాయాన్ని బట్టి మీకు కూడా కృతజ్ఞతలే మా తండ్రి. ఏ విధంగా అయితే మీరు ఈ విధంగా చేశారో, ఏదాని కారణంతో చేశారో అందుని బట్టి మీకు కృతజ్ఞతలు. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి మా తండ్రి.
0: Bless Brother Ravi and his family.
1: రవిని రవి యొక్క కుటుంబాలను దీవించండి మా తండ్రి.
0: Bless all of those who are in attendance there this day, who are sitting and watching the program in person.
1: తండ్రి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారందరినీ క్లాస్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి మా తండ్రి.
0: And bless each and everyone who watching online and those who will listen this week on Ignite Radio.
1: తండ్రి అలాగే ఈ విధంగా ఆన్లైన్ Ignite రేడియోలో ఈ తరగతిని వినబోతున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి మా తండ్రి.
0: Father, we love you very much and we strive and we hope that we each and every day do your will, your way.
1: తండ్రి మీ మార్గం ప్రకారంగా మీ చిత్తానుసారంగా మేము వెంబడించినట్లు, మిమ్మల్ని సరిగా మేము ప్రేమించుతూ ఉన్నట్లు మమ్మల్ని సహాయం దయచేయండి మా తండ్రి మాకు.
0: Continue to go with us and bless us.
1: తండ్రి మీరు మాతోనే ఎప్పటికీ ఉండండి, మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండండి.
0: In the precious name of Jesus Christ, we pray.
1: తండ్రి పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి నామమున ఈ విన్నపములన్నీ అడుగుచున్నాము మా తండ్రి.
0: ఆమేన్.
1: ఆమేన్.